శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 50 సెకండ్లు. శుభోదయం.

మీరింత వరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ముఖః నక్షత్రనేమిర్ నక్షత్రీ క్షమః క్షామః సమీహనః యజ్ఞయజ్ఞోమయజ్ఞశ్చ క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుహరః సుహృద్.

విష్ణుర్గతి సత్తమః సుధన్వాఖండ పరశుద్ధారుణోద్రవిణ ప్రదః దివస్పృక్ సర్వ దృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః ప్రసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషజ్ సన్యాసకృచ్ఛమశ్శాంతో నిష్ఠా శాంతిపరాయణం శుభాంగశాంతి దశ్రష్టా కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః.

మూర్తిరనఘోచింత్యో భయగద్భయనాశన అణుబృహత్కృశస్థూలో గుణభిర్నిర్గుణో మహాన్ అధృతస్వృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన భారత.

అధిష్టానమద్భుతః సనాత్ సనాతనతమః కపిల కపిరవ్యయః స్వస్తి స్వస్తి స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అరోగ్రకుండలీ చక్రీ విక్రమ్యూర్జిత.

మీరింతవరకు విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భుక్తి ముక్తి గురించి శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం వింటారు.

0: భుక్తి మార్గాల ద్వారా మోక్షాన్ని పొందలేమని, భక్తి మార్గం ద్వారానే ముక్తిని పొందగలమని చెప్పే అద్భుతమైన శ్లోకం ఇది. వివేక చూడామణిలో జగద్గురువులు ఆదిశంకర్లు రచించిన అసాధారణమైన శ్లోకం. వాగ్వైఖరీ శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వత్ భుక్తయే నతు ముక్తయే. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకము. వాగ్వైఖరీ కొందరు అనర్గళంగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు, వారి మాటలతో ఎదుటి వాళ్లను పడగొట్టేస్తూ ఉంటారు కూడా, వాళ్ల పనులు నెరవేర్చుకుంటూ ఉంటారు. వాగ్వైఖరీ శబ్దజరీ ఆ మాటలు కూడా ఎలా ఉంటాయ్యా అంటే వాక్ ప్రవాహంలా ఉంటాయి, మనల్ని మాటల సముద్రంలో ముంచి తేలుస్తూ కూడా ఉంటాయి. వాగ్వైఖరీ శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, తన వాగ్జరిలో సకల శాస్త్రాలు తడిసి ముద్దవుతూ ఉంటాయి. సకల శాస్త్రాలను వ్యాఖ్యానించడంలో తనకు తానే సాటి అన్న నేర్పును ప్రదర్శిస్తాడు. తద్వత్ అలాగే విదుషాం వైదుష్యం భుక్తయే, విద్వాంసుల విద్వత్తు కూడా భుక్తి కోసమేనట, నతు ముక్తయే ముక్తి కోసం మాత్రం కాదు అంటారు ఆదిశంకర్లు ఈ శ్లోకంలో. ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత అనర్గళమైన వాగ్ధాటి ఉన్నా, వేదశాస్త్ర విజ్ఞానం వ్యాఖ్యాన కౌశలము ఉన్నా, ఇవన్నీ మోక్ష సాధనలో పనికి వచ్చే విషయాలు కాదు అంటాడు. ఈ ప్రతిభ పాండిత్యం ఏ రాజాదరణ కోసమో, పండిత సభలలో సత్కారాల కోసమో, దక్షిణలు బహుమతులు ఉద్యోగాలు గట్రా సంపాదించుకొని సొమ్ము గడించటానికి మాత్రమే పనికి వస్తాయని కూడా అంటాడు. కారణమేమిటంటే జ్ఞానసిద్ధి అనేది నిరంతర సాధనం చేత అనుభవించవలసిన ఒక అనుభూతి. అది మాటలలో చెప్పేది, చెప్పటానికి వీలైనది కూడా కాదు, దానిని మాటలతో వ్యాఖ్యానాలతో వ్యక్తపరచలేనటువంటిది. చెరుకు రసంలోని తీపికి ద్రాక్షారసంలోని తీపికి మధ్య గల తేడా ఎన్ని మాటలతో ఎంత విసిదపరిచితే అర్థమయ్యే విషయం చెప్పండి. ఎటొచ్చి పాండిత్యం వల్ల అహంభావం పెరిగే అవకాశం లేకపోలేదు. నేను నా పాండిత్యం అన్న రందిలో దాన్ని ప్రదర్శించాలన్న కండూతితో నేనే ఈ దేహము ఈ నామరూపాలు అనే భావం త్యజించటం మరింత కష్టమవ్వచ్చు. మోక్షం కోరే సాధకుడికి అలాంటి పాండిత్యం ఉన్నదానికంటే లేకపోతేనే నయం. లౌకిక పాండిత్యాన్ని గర్హించటం ఆచార్యుల వారి ఉద్దేశం కాదు. ఈ పాండిత్యానికి బ్రహ్మజ్ఞానానికి ఏ సంబంధమూ లేదని మాత్రమే నొక్కి చెబుతున్నాడు. ఏ వేదంబు పఠించెలూత భుజంగబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసనం వనచ్చెగరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్య కావు నీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు దూర్జటి మహాకవి. ప్రాణకోటికి మోక్షము కలగటానికి నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం కాని, చదువులిన్ని చదివినా జ్ఞానం మోక్షం కలిగించునా? ఎంతమంది చదివిన వారు లేరు? వారందరికీ జ్ఞానం కలిగిందా, మోక్షం కలిగిందా? నీ దయతో మోక్షం పొందిన సాలెపురుగు ఏ వేదం చదివింది? పాము ఏ శాస్త్రాలు పఠించింది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకుంది? బోయవాడు ఏ మంత్రజపం చేశాడు? వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణం కాదు అని అంటాడు. పఠంతు శాస్త్రాణి జయంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక బోధేన వినా విముక్తిహి నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అంటాడు వివేక చూడామణిలో ఆదిశంకరులు. శాస్త్రాలు చదివితే చదువుతారుగాక, దేవతలనుద్దేశించి యజ్ఞాలు చేస్తే చేస్తారుగాక, వైదిక కర్మలతో ముక్కోటి దేవుళ్లను సేవించితే సేవించుతారుగాక, వీటన్నిటి వల్ల 100 బ్రహ్మకల్పాలకు కూడా మోక్షం సిద్ధించదు, ఆత్మజ్ఞానం లేకుండా ముక్తి రాదు అని ఆదిశంకరులు ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం చేను

0: ఇవాల్టి కార్యక్రమంలో ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ గురించి మరి రైతు సోదరులకు మరిన్ని విషయాలు తెలియజేయడానికి పెద్దారవీడు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన ఈ యాప్, దానివల్ల రైతులకు కలిగేటువంటి లాభాలు అంటే ప్రయోజనాలు తెలియజేయండి సార్.
1: తప్పకుండా అండి. మనకు మెయిన్గా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రమే ఏపీఎంసీ యాప్ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో ఈ జూన్ 8 నుంచి యాప్ రన్నింగ్లో ఉంది. ఫస్ట్ ఒక 10 రోజులు కొద్దిగా మనకు యాప్లో కొత్తగా రావడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడైతే పక్కాగా నడుస్తూ ఉంది, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దీని ద్వారా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఆధార్ కార్డు తీసుకొచ్చి మన రైతు సేవా కేంద్రంలో కానీ బయట ఉన్నటువంటి డీలర్ షాపుల్లో కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయడంతో ఆయనకున్న పొలం ఎంత ఉంది, ఏ పంట నమోదు చేయించుకున్నాడు అంటే ఎరువుల కోసం, ఏది మన రైతు సేవా కేంద్రంలో, దానికి శాస్త్రవేత్తల సలహా మేరకు ఎన్ని బస్తాలు రావాలి, అక్కడ డిస్ప్లే అయిపోద్ది, ఎంత అవసరమో వచ్చేస్తుంది. సో దాన్ని మనము 3 విడతలుగా ఇస్తాం. అంటే ఒకేసారి ఇస్తే మొత్తం ఒకేసారి కుమ్మరి చేస్తాడు కాకుండా 3 విడతలుగా 3 డోసులు ఇస్తాం. లేదు సార్, మేము ఒకేసారి తీసుకుంటామంటే అట్లా కూడా ఇస్తాం, ఆ మొత్తం తీసుకుని 3 విడతలుగా ఏమని చెప్తాం. అట్లా మొత్తంగా తీసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ మార్కాపురంలో ఒక రైతు తీసుకున్నాడు అనుకుందాం, పెద్దారుడు రైతు, ఇక్కడ మార్కాపూర్లో తీసుకుని మళ్ళీ పెద్దారుడు వెళ్ళి పెద్దారుడు తీసుకోవాలంటే ఇంకా రాదు,
0: కుదరదు.
1: ఇంకా లేదు, నేను పెద్దారుడు కాదు దోర్నాలు పోతానంటే దోర్నాలు కూడా రాదు. సో ఆయన ఆధార్కు లింక్ అయినట్టు పొలంలో ఏ పంట వేస్తాడో ఆ పంటకు ఎంత ఎరువులైతే ఆన్లైన్లో చూపిస్తాయో అవి మాత్రమే ఈ సంవత్సరం ఆ పంటకి, అంటే ఇప్పుడు 2 సీజన్లు ఉంటాయి ఖరీఫ్ రబీ సీజన్లు, ఈ 2 సీజన్లు ఈ ఖరీఫ్లో ఎంత వస్తుంది అది ఇచ్చేస్తాం. రబీలో ఒకవేళ మళ్ళీ వేరే పంట వేస్తానుకుంటే అప్పుడు మళ్ళీ తీసుకోవాలి, అప్పుడు వస్తుంది. సో కొంతమంది రైతులు ఏంటంటే, సో మనకు తగ్గించాలి, ఎక్కువ ఇవ్వకూడదు, రేట్లు ఇదవుతున్నాయని చెప్పే ఉద్దేశంతో రైతులు కొంత అపోహలో ఉన్నారు.
0: ఇట్లా చేస్తుంది గవర్నమెంట్,
1: గవర్నమెంట్ చేస్తుంది అనే ఉద్దేశంతో
0: మన కోసం అనేది అర్థం కావడం,
1: అర్థం కావడంలా. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన మేర ఎరువులు అయితే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రతి షాప్లో ఉన్నాయి, ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా డిఏపి ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే, మనము దానికి ఎంతవరకు అవసరమో ఆ మేర మాత్రమే ఉపయోగించాలి. దానికోసమే గవర్నమెంట్ ఈ సిస్టమ్ పెట్టింది. కానీ లేదు ఎరువులు సప్లై చేయలేకనో,
0: తక్కువయో
1: మాత్రం కాదు. కాబట్టి దయచేసి రైతు సోదరులు గమనించుకోండి, మీకు మీరు మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రంలో కానీ డీలర్ షాప్లో కానీ యూరియా డిఏపి మీకు ఎంత మేర అయితే మనకి యాప్లో చూపిస్తుందో అది చేసుకోవచ్చు. అట్లాగే ఈ యాప్ అనేది మనము రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా ప్రతి గ్రామంలో కూడా రైతులతోటి డౌన్లోడ్ చేయించడం జరిగింది. సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయి, వాళ్ళు కూడా లాగిన్ కావచ్చు, లాగిన్ అయితే వాళ్ళ పొలం వివరాలు, గత సంవత్సరం ఏ పంట వేసాడు, అట్లాగే గత సంవత్సరం ప్రభుత్వం అమలు చేసేటువంటి పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ రైతు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే అతనికి వచ్చినాయా లేదా ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఖరీఫ్ నుంచి ఆ యాప్లో పంట నమోదు కూడా అతనే చేసుకోవచ్చు
0: సొంతంగా.
1: సో ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ ద్వారానే
0: చేయించండి.
1: తర్వాత ఏంటంటే ఆ చేసిన వివరాలు మన రైతు సేవా కేంద్రం సిబ్బందికి వస్తాయి, వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారు, మళ్ళీ పొలానికి వెళ్ళి ఆ పంట ఉందా చేస్తారు,
0: అవునా కాదని చెక్ చేస్తారు.
1: అట్లాగే వీళ్ళు ఎరువులు ఈ యూరియా డిఏపి కూడా వీళ్ళే బుక్ చేసుకోవచ్చు యాప్లో. ఆ యాప్లో వీళ్ళు ఆధార్ కార్డు కొనుతారు, ఎంత వస్తుంది ఉంటుంది, పక్కన రైతు సేవా కేంద్రం వస్తుంది, తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని షాపుల పేర్లు కూడా వస్తాయి. సో ఏ షాప్లో రైతు ఇష్టపడిన షాప్లో నమోదు చేసుకోవచ్చు, నమోదు చేసుకుని అక్కడికి తెచ్చుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ అక్కడ చూసుకుని ఇస్తారన్నమాట. కాబట్టి రైతులకు చాలా సులభంగా వాళ్ళకై వాళ్ళే నమోదు చేసుకునేటట్టు కూడా ఈ యాప్లో సౌలభ్యత ఉంది.
0: ఓకే సార్, బాగుంది. అయితే మీరు అన్నట్టుగా మరి యాప్ ఉంది, మరి అందరూ మరి చదువుకున్న వాళ్ళు కాదు, మరి మన ప్రాంతంలో చాలా వరకు కూడా నిరక్షరాస్యులు ఉంటారు, అందరికి మరి ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా ఉండకపోవచ్చు.
1: అవునండి.
0: మరి అలాంటి వాళ్ళకి అంటే నిరక్షరాస్యులకు ఈ ఫోన్ సౌకర్యము, కీప్యాడ్స్, చిన్న చిన్న ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళకు ఈ మరి ఈ యాప్ ద్వారా వాళ్ళకు మరి ఎట్లా చేయాలి?
1: మంచి మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఎక్కువగా మన ప్రాంతంలో ముందుకు చెప్పుకున్నట్టు చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి, సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఆధార్ కార్డు తీసుకుని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్ర సిబ్బందికి వెళ్తే అక్కడ వాళ్ళు నమోదు చేస్తారు, అక్కడ చూపిస్తారు వీళ్ళ ఆధార్ కార్డు కొట్టి ఎంత వరకు ఉందో చూస్తారు. అట్లాగే పక్కన షాప్కి వెళ్ళినా కూడా అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు కూడా షాప్లో వాళ్ళు కూడా వాళ్ళ సిస్టంలో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది, ఎన్ని బస్తాలు వస్తాయని కూడా వాళ్ళకు చూపిస్తారు, ఇబ్బంది లేదండి. దాంట్లో ఇది కూడా ఒక పాయింట్ పెట్టారు ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దేనికైనా ఆధార్ కార్డు మాత్రమే
0: ఉపయోగించాలి.
1: అట్లాగే వీళ్ళు తీసుకున్నారా లేదా అంటే ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉంటాడు, ఆయన తీసుకోకపోయినా తీసుకున్నాడని ఒకవేళ అండానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎరువులు ఎన్ని వచ్చాయో ఖచ్చితంగా వేలిముద్ర వేయాలి,
0: బయోమెట్రిక్
1: వేలిముద్ర వేస్తేనే అతనికి ఆడ ఓకే అయితే. సో ఆ సిస్టమ్ కూడా పెట్టారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ బయోమెట్రిక్ మిషన్స్ ఉన్నాయి. అట్లాగే మన బయట షాపుల్లో కూడా బయోమెట్రిక్ మిషన్స్ తెప్పిస్తా ఉన్నారు. ప్రతి ఈ డీలర్ కాడ ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఈ బయోమెట్రిక్ డివైసెస్ పెడతా ఉన్నాం. కాబట్టి మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ కూడా రైతు తీసుకోకుండా తీసుకున్నాడని చెప్పడానికి కూడా
0: లేదు,
1: అవకాశం లేదు.
0: ఒకసారి తీసుకొని ఇంకోసారి తీసుకొని పోవడానికి లేదు,
1: లేదు
0: తీసుకొని తీసుకోలేదని చెప్పడానికి లేదు,
1: చెప్పడానికి
0: లేదు.
1: రికార్డు ఉంటుంది, ఎప్పుడు ఏ తేదీన తీసుకున్నాడు, ఏ షాప్ లో తీసుకున్నారు, ఏ టైం లో తీసుకున్నారు, ఎన్ని బస్తాలు తీసుకున్నారు, ఆ డేటా అంతా కూడా మనకు వస్తుంది.
0: ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది,
1: ఎంత ఉంది కూడా
0: అనేది మొత్తం కూడా వివరంగా తెలిసిపోద్ది. చాలా మంచి పద్ధతి సార్ ఇది, అంటే రైతులు గమనించాలి ఈ విషయాల మీద.
1: తర్వాత ఇంకో విషయం అండి, ఇది ఎంత కూడా ఏంటంటే ఈ గత 3 సంవత్సరాలు తీసుకున్న రైతుల డేటా మాత్రం మన రైతు సేవా కేంద్రంలో ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే కొత్తగా పొలాలు కొనుక్కోవడము లేదు, కొత్తగా సాగు చేయడము, రైతులు కొంతమంది ఆ డేటాబేస్ లేని వాళ్ళని వాళ్ళ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ మన వ్యవసాయాధికారి కార్యాలయంలో కానీ లేదా మన రైతు సేవా కేంద్రంలో కానీ ఇచ్చినట్లయితే దీనికి సంబంధిత మండల వ్యవసాయాధికారి మాత్రమే ఆయన లాగిన్లో వీళ్ళని ఎంటర్ చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే దీనిలో గమనించుకోవాల్సింది ఏంటంటే గతంలో 3 సంవత్సరాల నుంచి ఈ పంటలు నమోదై ఉంటే ఆటోమేటిక్ గా డేటాబేస్ లో ఉంటారు, వాళ్ళ ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు మన విఏల ద్వారా వాళ్ళ డేటాను చూసుకోవచ్చు, ఏ పంట ఈ సంవత్సరం పంటను కూడా నమోదు చేసుకోవచ్చు, అంటే పంట దాంట్లో పెట్టుకున్నట్టయితే ఎరువులు వస్తాయి. సో అట్లా కాకుండా కొత్తగా సాగు చేసినట్లయితే, ఈ సంవత్సరం సాగు చేయబోతున్నట్టయితే వాళ్ళ వివరాలు సంబంధిత మండల వ్యవసాయ అధికారి లాగిన్ లో మాత్రమే ఎంటర్ చేస్తారు. వాళ్ళు చేయాలి, వాళ్ళ లాగిన్ లో చేస్తే మళ్ళీ విఏ కానీ లేదంటే మన డీలర్ కానీ వెళ్తాయి ఆ డేటా అనేది. అది కొంచెం గమనించుకోవాలి.
0: ఎరువుల పంపిణీలో కొత్తగా వచ్చిన యాప్ రైతులకు వాటికి ఉపయోగాలు వాటి ప్రయోజనాలు పెద్దారవీడు మండల వ్యవసాయాధికారి శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా రైతు సోదరులకు వివరంగా అందించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కుప్రం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్ తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావాణిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం, పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండవ విడతగా 200 కోట్ల రూపాయలు, మూడవ విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందంటే కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమైన ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

0: రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతుల జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఉతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ.

కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా కొన్ని విశేషాలు, అనంతరం రచయిత గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా తెలుగు భాషా దినోత్సవం గురించి శ్రీ గోపాల్ లక్ష్మీ రమేష్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కరడ్ల శ్రీలత. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే కోరుకునే సినిమా పాటల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం రాజ్యలక్ష్మి సేవా సంఘం మహిళా సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 సినీ గీతాలు, 6:00 హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి నిలవింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 డిఆర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గన్నవరం సివిఎస్ఈ ఎన్టీఆర్ వెటర్నరీ ఫార్మాకాలజీ మరియు టాక్సికాలజీ విభాగం డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయం వింటారు. 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం జాతీయ క్రీడా దినోత్సవం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 మధుర గీతాలు, పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు మరియు 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి. బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికే ఆచూక లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశీలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto 3rd vimanam Kathmandu ku bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 48 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Thankful particularly to the Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China vaipu chikkukunna sumaru 400 mandi భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు, ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్న వారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పేరు

0: కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జులై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంసార్ సాథి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మార్క నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $ రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరతను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానది తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తాను ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గనులను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా కొన్ని విశేషాలు, అనంతరం గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా తెలుగు భాషా దినోత్సవం గురించి శ్రీ గోపాలని లక్ష్మీ రమేష్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కరెట్ల శ్రీలత. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ

0: ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా,
6: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
7: జాతీయ నేత్రదానం పక్షోత్సవాల్లో భాగంగా మన జీవిత కాలంలో మన కళ్లతో ఎన్నో అందమైన దృశ్యాలను చూస్తాం. ప్రకృతి అందాలు, కుటుంబ సభ్యుల ముఖాలు, చిన్నపిల్లల చిరునవ్వులు, సూర్యోదయం, పచ్చని చెట్లు, ఇలా ఎన్నో జ్ఞాపకాలను మన కళ్లలో దాచుకుంటాం. మన తర్వాత కూడా అదే కళ్లలోని ఉపయోగపడే భాగం మరొకరి జీవితానికి ఉపయోగపడితే అది నిజంగా ఒక గొప్ప మానవతా కార్యం కాదా? మన ప్రయాణం ముగిసినా మన కళ్ల ద్వారా మరొకరి ప్రయాణంలో వెలుగులు నింపవచ్చు. నేత్రదానం గురించి సమాజంలో కొన్ని అపోహలున్నాయి. అందుకే సరైన సమాచారం తెలుసుకోవటం చాలా ముఖ్యం. నేత్రదానం విషయంలో వైద్య నిపుణులు, నేత్ర బ్యాంకులు లేదా అధికారిక ఆరోగ్య సంస్థల సూచనలు పాటించాలి. కుటుంబ సభ్యులకు ముందుగానే మన నేత్రదాన కోరికను తెలియజేయటం చాలా మంచిది. నేత్రదానం గురించి నిర్ణయం తీసుకునే ముందు మీ ప్రాంతంలోని అధికారిక నేత్రదాన సంస్థలను సంప్రదించి అర్హతలు మరియు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
8: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
9: SBI, the bank to every Indian.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
11: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
10: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
11: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
10: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
11: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
10: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
11: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
10: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
9: SBI, the bank to every Indian.
7: రచయిత గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విందాం. తెలుగు భాష వికాసానికి గిడుగు రామ్మూర్తి గారు అందించిన సేవలు సదా స్మరణీయం. తెలుగు భాషలో గ్రాంధికవాదానికి స్వస్తి చెప్పి వ్యవహారికవాదానికి శ్రీకారం చుట్టిన భాషోత్తమకారుడాయన. గిడుగువారి జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29 వీరు జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. సాంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవసరమని చెప్పారు. 1913 వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగాలని ఆనాటి మద్రాసు గవర్నర్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తెలుగు సవరా, ఇంగ్లీష్ సవరా నిఘంటువులను గద్దె చింతామణి, వ్యాసావళి, నిజమైన సాంప్రదాయం మొదలగు గ్రంథాలు వీరి కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగువారి ప్రయత్నం ప్రశంసనీయం. 1919 మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్ర భాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ద ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషా సంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన వీరు 1940 జనవరి 22 స్వర్గస్థులయ్యారు. మాట్లాడే భాషే రాయాలి, రాసే భాషే మాట్లాడాలి. భాష ప్రజల కోసం, ప్రజల భాషే అసలైన భాష. గ్రాంధిక భాష కాకుండా వ్యవహారిక భాష విద్యాబోధనకు ఉపయోగపడుతుంది. అయితే గిడుగువారి రచనలు చూసినట్లయితే ఆంధ్ర పండిత విషక్కుల భాష బేజశం, గ్రాంధిక భాషకు బదులుగా వ్యవహారిక భాషను ప్రోత్సహించే ఆలోచనలు ఇందులో పొందుపరిచారు రామ్మూర్తిగారు. విద్యార్థులకు ఉపయోగపడే రచన బాలకవి శరణ్యం. తెలుగు సవర భాషా పరిశోధనలు, సవర గిరిజనుల భాషపై పరిశోధనలు చేశారు. సవర భాషకు సంబంధించిన నిఘంటువు, వ్యాకరణ రచనలు, సవర భాషను అధ్యయనం చేసి దాని పరిరక్షణకు కృషి చేశారు రామ్మూర్తిగారు. భాష ప్రజల అవసరాలను బట్టి మారుతుంది. భాష సజీవమైనది, నిరంతరం పరిణామం చెందుతుంది. సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషే ఉత్తమమైన భాష. విద్యాబోధన సులభతరం కావాలి అంటే వ్యవహారిక భాష అవసరం. ఈనాటికి గిడుగువారి భాషా సిద్ధాంతాలు తెలుగు భాష అభివృద్దికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. వీరు చూపిన బాట తెలుగు భాష వికాసానికి ఎంతగానో తోడ్పడింది.
12: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
13: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
14: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
13: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
16: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
15: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
16: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
15: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
16: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
15: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
16: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
15: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
17: తాతయ్య ఇది ఏం మొక్క?
18: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
17: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
18: ఎందుకు?
17: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
18: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
17: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
19: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
20: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
21: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
22: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
23: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం గురించి శ్రీ గోపాలని లక్ష్మీ రమేష్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కరళ్ల శ్రీలత.

సామాన్యులకు కూడా విద్య సాహిత్యం అందాలని తపించి తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయనే గిడుగు వెంకటరామమూర్తి గారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకుంటూ ఉన్నాము. ఆయన కేవలం ఒక భాషావేత్త మాత్రమే కాదు, ఒక ఉపాధ్యాయుడు, చరిత్రకారుడు మరియు శాసన పరిశోధకుడు కూడా.

0: భాష అంటే కేవలం మనం మాట్లాడుకునే మాట కాదు. మన ఆలోచనకు ఒక అర్థం, మన భావాలకు ఒక రూపం, మన సంస్కృతికి ఒక చిరునామా. ఆ అచ్చ తెలుగు మాటల్లో అమ్మ పిలుపు ఉంది, నాన్న ఆప్యాయత ఉంది, పల్లె పరిమళము ఉంది. మన నేల, మన జీవన విధానం, మన సంప్రదాయాల సారము ఉంది. తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ్య నుంచి శ్రీశ్రీ వరకు, వేమన పద్యాల నుంచి ఆధునిక సాహిత్యం వరకు, కాలం మారినా తరాలు మారినా తెలుగు తన ప్రత్యేకతను మాత్రం నిలుపుకుంటూనే వచ్చింది. అయితే నేటి డిజిటల్ ప్రపంచంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న వేళ మన తెలుగు భాష పరిస్థితి ఎలా ఉంది? తెలుగును మనం కేవలం మాట్లాడుతున్నామా, లేక మన జీవితంలో భాగంగా చేసుకుంటున్నామా? భవిష్యత్ తరాలకు మన తెలుగు మాతృభాషను చేరువు చేయాలంటే మరి మనం ఏం చేయాలి? ఈ విషయాలన్నింటినీ మనకు తెలిపేందుకు ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ కవి, మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాలన్ లక్ష్మి రమేష్ బాబు గారు ఈ రోజు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారి మాటల్లో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు.
1: నమస్తే అమ్మా. ముందుగా శ్రోతలందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలండి. మాతృభాష దినోత్సవం, తెలుగు భాష దినోత్సవాన్ని కూడా అంటుంటారు కదా, మరి ఈ రెండింటికి గల తేడాల గురించి వివరించండి సార్.
1: అలాగేమ్మా. నమామి భాతు భారతి అమ్మైన భారతావనికి మన అమ్మ భాష తెలుగుకు సప్రసేయ సాధువాదాలు. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది. 1999 నుండి ఫిబ్రవరి 21 ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని భాషలను సంస్మరించుకుంటూ గౌరవించుకోవడం, అవి మాతృభాషలు కాకుండా పరిరక్షించుకునేటువంటి జాగ్రత్తలు, ప్రణాళికలు రచించుకోవడం యునెస్కో నిర్దేశించినటువంటి లక్ష్యం. వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినం ఇవాల్టి రోజున, అనగా ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు భాషా ప్రియులు వేడుక చేస్తుంటారు. గ్రాంధిక భాష నుండి సాధారణ జన వ్యవహారిక శైలి, సాహిత్యాన్ని, రచనలను, పత్రికలను, కవిత్వాన్ని దిశ మార్పుతో నడిపించి ఇవాల్టి మన తెలుగుకు ప్రాణం పోసినటువంటి మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినం వాడుక భాషకు ఆయన పట్టం కట్టారు.
0: అవునండి, అందుకే గిడుగు రామూర్తి గారి జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

0: తెలుగు భాషకు ఉంటే ప్రత్యేకత గురించి చెబుతారా?
1: అలాగేమ్మా, మన తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన జీవభాష. తెలుగును అజంత భాష అంటారు. అచ్చులను పదాల చివరన కలిగి ఉండే కారణంగా మన భాష అజంత భాష అయింది. సృష్టిలో ఉండే అన్ని రకాల ధ్వనులను కూడా స్పష్టంగా పలుకగల వ్రాయగల అక్షర సంపద తెలుగు సొంతం. ప్రపంచంలో ఇటాలియన్ భాష, తెలుగు భాష మాత్రమే ఈ రకమైన అజంత విధానాలలో ఉంటాయి. అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అవధాన కళ అనే ఒక సృజనాత్మక ఆశ్రు కవితా విధానము తెలుగు ప్రత్యేకతల్లో మరొక కీలకమైన విషయం. అవధానం అనే ఈ కళకు మాతృక సంస్కృతమే అయినా తెలుగులో ఈ కళ మరింత ప్రాచుర్యం పొంది శతాబ్దాలుగా వృద్ధి చెందుతూ తెలుగు వారి సొంతమైంది. అప్పటికప్పుడే ఛందోబద్ధంగా కవిత్వం చెబుతూ ధారణ చేస్తూ మన తెలుగు అవధానులు శాస్త్రీయ విజ్ఞానాన్ని సైతము సాహిత్యంలోకి చొప్పిస్తున్నారు మరియు మెప్పిస్తున్నారు. సంస్కృత పండితులు అప్పయ్య దీక్షితులు చెప్పినట్టు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నా అల్పస్య తపః ఫలం. ఎంతో తపస్సు చేస్తే కాని తెలుగు వాణిగా పుట్టడము, తెలుగు పట్టు వడడము జరగదు.
0: మరి సార్, ఇప్పుడు మనం మాట్లాడేది మొత్తం తెలుగేనా లేక ఇతర భాషా పదాల వల్ల తెలుగుకు విఘాతం కలుగుతుందంటారా?
1: అవునమ్మా, ఏ భాషలో అయినా పూర్తిగా అదే భాషా పదాలు మాత్రమే ఉన్నాయనడం సత్యదూరం. పదాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆదాన ప్రధానాలు అన్ని భాషల్లో సర్వసాధారణం. అవసరాద్ర దృష్టి, ప్రతిష్టాత్మక దృష్టి కారణాలుగా భాషలు తమ వద్ద దొరకని వస్తువు తాలూకు పదాలను సులువుగా గుర్తించగల ప్రాచుర్యం పొందిన పదాలను ఇతర భాషల నుండి అరువు తెచ్చుకుంటాయి. భాషాశాస్త్రంలో ఈ ప్రక్రియను ఆదానము అంటారు. మనం వాడే అన్నం భోజనం లాంటివి సంస్కృత పదాలు, బస్సు రైలు ఫ్యాను లైటు లాంటివి ఇంగ్లీష్ పదాలు, అల్మరా తాపీ లాంటివి పోర్చుగీస్ పదాలు, కబురు లాంటివి ఉర్దూ పదాలు. ఇలా లెక్కలేనన్ని పరభాషా పదాలని మనం యథేచ్ఛగా మనవిగా వాడుకుంటున్నాం. ఇతర భాషల్లో కూడా ఇంతే కాకుంటే అమ్మను గౌరవిస్తూ అందరినీ గౌరవించడం వాంఛనీయమే. భాషల విషయంలో కూడా తెలుగును గౌరవిస్తూ అన్నిటినీ గౌరవించవచ్చు. అమ్మ భాషను తక్కువ చేయడం, చులకన చేయడం మాతృనిందతో సమానమైన దోషం అని ఇప్పటి తరాలు గ్రహించాలి.
0: ఇప్పటి కాలంలో చాలా వరకు తెలుగు భాష మీద అంతగా పట్టు లేకుండా ఉండడము లేదా తెలుగులో మాట్లాడాలంటే సిగ్గుపడడం కూడా జరుగుతుంది. మనం తెలుగును మన భాషను అభివృద్ధి చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి. వాటిలో నేటితరం విద్యార్థులు చాలా వరకు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అనేసి ఇప్పుడు మన కార్పొరేట్ స్కూల్స్ లో చూస్తే కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళకి ఎక్కువ శాతం మార్కులు వేయడము, వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమయంలో మీరు ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా పాఠం చెప్పేటప్పుడు మీ అనుభవాల గురించి వివరించండి.
1: చక్కటి ప్రశ్న అమ్మా, ఇది నిజమేనో మీరు చెప్పినట్టుగానే వాస్తవము. ఈ రోజుల్లో ప్రతి స్కూల్లో కూడా మన తల్లిదండ్రులు కూడా వాటికి అలవాటు పడిపోయారు, ఇష్టపడుతున్నారు, కష్టపడుతున్నారు పిల్లల్ని. ఎందుకంటే తెలుగు అనేటువంటిది మన సొంత భాష, మాతృభాష, అమ్మ భాష. అలాంటి మాతృభాషను వదిలేసి పరభాష అయినటువంటి ఇంగ్లీష్ మీద వ్యామోహంతో దాని మీ అరువు తెచ్చుకుని దాని ఎక్కువగా దాని మీద కష్టపడుతున్నారు, ఇష్టపడుతున్నారు ఆ పరభాష కోసం. కానీ మాతృభాషను మరుస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రసిద్ధ అవధానులు తిరుపతి వెంకటగౌరవ ఒక విషయం చెప్పారమ్మా, తెలుగు తెలుగని అత్తని దిగుటేగా అని సంస్కృతమున కన్న కష్టంబు హెచ్చు అంటారు. ఇతర భాషలు చెప్పే ఉపాధ్యాయులకు వారి భాషల్లో ఉండే పట్టు పాండిత్యము సరిపోతుంది. తెలుగు పంతులు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తెలుగు చెప్పేవారికి తెలుగుతో పాటు సంస్కృతం తెలియాలి, పాశ్చాత్య సాహిత్య ధోరణుల పరిచయము ఉండాలి. కొన్ని సందర్భాల్లో సాంస్కృతిక చారిత్రక వైజ్ఞానిక విషయాలు తెలియాలి, లోకరీతిని మీద అవగాహన ఉండాలి. రచయితలు కవులు ఏమి చెప్పారో, ఎందుకు చెప్పారో, వాటికి కాలంతో అప్పటి సమాజంతో ఏ విధమైన బంధాలున్నాయో అధ్యయనం చేయగలగాలి. పదాల వెనుకన, పద్యాల వెనుకన, కథల వెనుకన ఉండే జీవితాలను గుర్తించగలగాలి. వాటిని పిల్లల భవిష్యత్తుకు అన్వయిస్తూ ప్రయోజనాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించగలగాలి. అందుకే తెలుగు పాఠం చెప్పి మెప్పించటం కత్తి మీద సాము అంటాను నేను.
0: నిజమేనండి, మనము తెలుగే కదా అని చాలా ఈజీగా తీసేస్తాము. కానీ తెలుగులో ఉండే పర్యాయ పదాలు, సొంత వాక్యాలు, సంధులు, సమాసాలు ఇలాగా గ్రామాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం కూడా. అది మీరు చెప్పినట్టే తెలుగు బోధించడం అంటే ఒక కత్తి మీద సాము లాంటిదే. మరి తెలుగును పరిరక్షించాల్సింది, పరిరక్షిస్తున్నది ఎవరని చెప్తారు మీరు?
1: మంచి ప్రశ్న అమ్మా, ఇది తెలుగు ఉపాధ్యాయులే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే

0: భాషలు ఆయా ప్రాంతాల సంస్కృతికి జీవనాడులు. మనం మనంగా ఉండాలన్నా, ఆత్మాభిమానంతో మెలగాలన్నా, అద్భుతాలు సాధించాలన్నా మన ఆలోచనలు అంకురించే భాషపై తప్పనిసరిగా పట్టు ఉండి తీరాలి. పాశ్చాత్య నాగరికత, ఉద్యోగ అవసరాలు, కోరుకుంటున్న ప్రతిష్ట, ఇంకా కొన్ని కారణాలు కొత్త తరాలకు తెలుగును దూరం చేస్తూ బలహీనపరుస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ లేదా స్థానిక భాషలకు ప్రాచుర్యం కల్పిస్తున్నప్పటికీ తెలుగు ప్రజలకే మన భాషపై ఎందుకో చులకన భావన. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని స్థాయిల చదువుల్లో కూడా ఒక పేపర్గా తెలుగుకు అవకాశమిచ్చి నైతికతను, వృత్తి ధర్మాలను తెలుగులోనే బోధిస్తే భాష రక్షించబడటంతో పాటు విలువలు వృద్ధి చెందుతాయని నా అభిప్రాయం. ఇప్పుడైతే తెలుగును సంరక్షిస్తున్నది జానపదులు, గ్రామీణులు, నిరక్షరాశులే అన్నది వాస్తవం. తెలుగుకు పట్టం కడుతున్నది పల్లెలే. పద్యం వినిపిస్తున్నది, నాటకం కనిపిస్తుంది, పుర్రకథలు, హరికథలు, ఒగ్గ కథలు, జాలవలు జీవిస్తున్నది పల్లెల్లోనే. నాగరిక ప్రాంతాలు పరభాషా మోజులో రెంటికి చెడ్డ రేవళ్ళు అవుతుండటం వాస్తవం.
1: నిజమేనండి, మీరు చెప్తున్నట్టు పల్లెల్లోనే తెలుగు భాష అనేది జీవిస్తుంది అనిపిస్తుంది.

0: పట్టణంలో చాలా వరకు తెలుగు మాట్లాడాలి అనే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. మరి తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి గురించి వివరించండి సార్.
1: చక్కటి ప్రశ్నమ్మా. అవును, ఇది కమ్మనైనటువంటి మాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు తెలుగు పరిరక్షణ కోసం కొంతమేర తృప్తికరంగానే పనిచేస్తున్నారు. 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు అధ్యయనం తప్పనిసరి చేయడం, అలాగే పాఠ్యపుస్తకాలను ద్విభాషా విధానంలో ప్రచురిస్తూ, అంటే బైలింగ్వల్ అంటారమ్మా, ఇంగ్లీష్తో పాటు అదే అంశం పిల్లల మనస్సును అత్తుకునే విధంగా తెలుగులో సైతం ప్రచురించడం, చాగంటి కోటేశ్వరరావు గారిచే నైతిక విద్య అనే అంశాన్ని తెలుగులోనే పాఠశాల విద్యార్థులకు అందించడం, ఉన్నత విద్యలో కూడా శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయిక, పారిశ్రామిక, వ్యాపార, వైద్య విద్యాలన్నింటినీ పాఠ్య గ్రంథాలను తెలుగులో కూడా అందించే ప్రయత్నం ప్రారంభించడం చాలా గొప్ప విషయం. తాళపత్రాల ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్, వికీపీడియా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగు వినియోగాన్ని సులభతరం చేయడం, యూనికోడ్ ద్వారా సాంకేతిక తెలుగు రాతను అందించడం ప్రశంసనీయమైనటువంటి అంశాలు. కళాశాల స్థాయిలో అన్ని చదువుల్లోనూ, యూనివర్సిటీ కోర్సుల్లోనూ తెలుగులో నైతిక విద్య ప్రవేశపెడితే మరింత సామాజిక ప్రయోజనం కూడా కలుగుతుందనేది నాకున్నటువంటి పూర్తి విశ్వాసం.
0: నిజమే సార్, కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగును పరిరక్షించడం కోసం ఎంతో కొంత మేరకు చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. మరి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు తెలుగు ఎక్కువగా ఉపయోగించడం కోసం ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా మీరేమైనా గానీ కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారా? వాళ్ళలో తెలుగు మీద ఎక్కువ అభిలాష రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు మనం చేయాలంటారు?
1: మంచి ప్రశ్న ఇది. పిల్లలకి ఈరోజు ఎస్సే రైటింగ్ అని, వ్యాస రచనలని, అలాగే వక్తృత్వ పోటీలని ఇలాంటివి పెడుతున్నాము. ఇలాంటివి తెలుగు భాష మీద పట్టు కోసం, తెలుగు భాష అభిలాష వాళ్ళకి కలగాలనేటువంటి దాని మీద చిన్న చిన్న పద్యాలు వాళ్ళ చేత రాపించి, తెలుగు అనేటువంటి దాన్ని ఇంత సులభమైనదా అనిపించే విధంగా కింది స్థాయి, అంటే నాకు తెలిసి 5వ తరగతి 6వ తరగతి 4వ తరగతి ఇట్లా ఒక తరగతి తరగతికి పిల్లల్లో భాష పట్ల అభిలాష, మమకారం, ఆత్మీయత కలగాలి. కలగాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి తెలుగు మీద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ 1వ తరగతి నుంచి 5వ వరకు ఇప్పటి వరకు మన పాఠశాలల్లో తెలుగు బోధన అనేటువంటి దానికి ప్రత్యేకంగా ఒక టీచర్ను నియమిస్తే ప్రభుత్వము పిల్లలకి ఇంకా భాష పట్ల పట్టు అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుందనేటువంటిది నాకున్నటువంటి అభిలాష అభిప్రాయం.
0: అలాగే చివరిగా మీకు ఒక ప్రశ్న సార్, మీరు తెలుగు ఉపాధ్యాయులు కదా, మరి తెలుగు సాహిత్య వైభవాన్ని ఒక పద్యంలో వివరిస్తారా?
1: తప్పనిసరిగమ్మా, నాకు కూడా చాలా మక్కువ ఎక్కువ, ఓ తప్పకుండా చెప్తాను. నన్నయ్య తిక్కన్న నాచన సోమన్న హారతిచ్చిన భాష ఆంధ్ర భాష, నన్న చౌడుని నవ్య నాదాల రవలిలో జలకమాడిన భాష తెలుగు భాష, కవిరాజు శ్రీనాథ ఘంటాన శోభిల్లి జిలుగులందిన భాష తెలుగు భాష, మొల్లాది మాన్యుల ముద్ద కావ్యాలలో చిలువమందిన భాష తెలుగు భాష, అష్ట దిగ్గజముల్ అన్నమాచార్యులు అల్ల చేమకూర చెల్లపిల్ల త్యాగరాయ సుకవి, వాగర్ధములయందు పరిమళించినట్టి భాష మనది.
0: తెలుగు పలికితే తేనెలలకు, తెలుగు రాస్తే భావాల పరిమళం, తెలుగు చదివితే మన సంస్కృతి పరిచయం, మన ఉనికికి గుర్తింపు, మన సంస్కృతికి ప్రతిబింబం, మన భావాలకు అద్దం తెలుగు భాష. తెలుగు భాష దినోత్సవం ఒక్కరోజు మాత్రమే మనం తెలుగు భాషను గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిరోజు తెలుగును మాట్లాడదాం, చదువుదాం, రాయిద్దాం. మన పిల్లలకు తెలుగు గొప్పతనాన్ని పరిచయం చేద్దాం. తెలుగు భాషను బతికించేది పుస్తకాల్లోని అక్షరాలు మాత్రమే కాదు, మన నోటి పలికే ప్రతి తెలుగు పదం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు మన భాష, తెలుగు మన గర్వం, తెలుగు మన జీవన సౌరభం.
1: అందరికీ మరోసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలమ్మ, నమస్కారం.
0: మా స్టూడియోకి విచ్చేసి తెలుగు భాషా దినోత్సవం గురించి ఇంత విస్తృత చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి.
1: నమస్కారం అమ్మ.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో రౌడీయాలుడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం బప్పి లహరి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కార్యక్రమంలో డమాకా చిత్రం కోసం భీమ్ సిసిరోలియో పాడిన పాట సంగీతం భీమ్స్ సిసిరోలియో, గీత రచన రామజోగయ్య శాస్త్రి.
5: ఆ గాజువాక కండక్టర్ సాంగ్.

మీరు వింటున్న ఈ పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రం కోసం కపిల్ కపిలన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

పాటలతో పలకరిస్తూ స్వరాలతో అలరిస్తూ ఆకాశవాణి మార్కాపురం 101.5 మెగాహెడ్స్ పై భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత తొలిప్రేమ చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట, సంగీతం ఎస్ తమన్, గీతరచన శ్రీమణి.

0: Chappada and Mayurbhanj are under orange warning. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: And in sports, India's Willawan Senthilkumar won the PSA Budapest Squash Open title in Hungary after defeating home favourite Bulaj Farkas 3-0 in the final. He had an impressive run to the title, beating world number 18 and Asian Games gold medalist Yao Yao Ing 3-0 in the quarterfinals before overcoming fellow Indian Veer Chotarani 3-2 in a thrilling semi-final. Senthilkumar capped his remarkable week with a dominant performance in the final. Vice President C.P. Radhakrishnan has extended his greetings on the occasion of National Sports Day today. In a social media post, Mr. Radhakrishnan paid tribute to Indian hockey legend Major Dhyanchand and said that the spirit of determination, discipline and excellence defines Bharat's sporting culture. He noted that the nation's growing sports ecosystem reflects the commitment to nurturing talent at every level. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Anuja. The rising number of missing people in Nepal flash flood disaster captures the headlines in all the dailies today. India mounts a major tracing and relief operation while Nepal allows foreign experts to join search operation, writes the Pioneer. As New Delhi pushes for reform of global institutions including UN, IMF and World Bank, a headline in the Economic Times says BRICS set to adopt framework for supply chain cooperation. The Times of India headline states, junk food will soon have labels warning of high salt, sugar and fat with red hexagonal warnings on the front of food packages. India signs javelin procurement deal with US, boosts defense cooperation, writes the Hindu. And finally, after Norway crown, Pragananda overcomes odds to become first Indian to win the coveted Grand Chess Tour, writes Hindustan Times and all the other dailies. And with that, it's back to you, Anuja.
1: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic beginning today to enhance economic and defense cooperation. India signs deal with United States to procure Javelin anti-tank guided missile systems. Death toll in Nepal flash floods rises to 579, while 1,924 people still missing. India steps up humanitarian assistance to neighboring country. Government to introduce fortnightly sugar allocation system from next month to ensure availability of sugar in market on time. And India's Willawan Senthilkumar wins PSA Budapest Squash Open title, beating Bulaj Farkas of Hungary. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించిన హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని వెల్లడించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ, జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ది, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.

0: తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామని అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. నూతన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్దంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రేణిగుంట రైల్వే ఓవర్బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని అన్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి క్రీడా పోటీలను మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కు అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. రెండేళ్లలో 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్టస్థాయి పోటీలు నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతుందని అన్నారు రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మాతా శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో 16 నూతన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తిగా ఉచితంగా సేవలందిస్తాయని అన్నారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన ఎన్ జగదీష్, తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఈనాటి చిత్ర
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడి కోడ్ 08596.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం

0: ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాల్ వచ్చుద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: హలో,
0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మల్లేశ్వరి మేడం.
0: మల్లేశ్వరి గారు,
1: కొత్తపల్లి నుంచి మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఈరోజే మేడం.
0: హలో,
1: రౌడీ దర్బార్ నుంచి మేడం.
0: రౌడీ దర్బార్. అందులో ఏ పాట అండి?
1: అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళి అనే పాట.
0: ఓకేనండి. అందాల ఓ పూల అని వస్తుందా? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది. మల్లేశ్వర్ గారు వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 MHz పై హలో FM ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో FM.
5: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
5: రమాదేవి మేడం, కడప నుంచి మాట్లాడుతున్నాను.
4: రమాదేవి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
5: నలభై ఏడు రోజులు.
4: అందులో ఏ పాట అండి?
5: ఓ పైడి లేదమ్మా అనే సాంగ్ మేడం.
4: ఓ పైడి లేదమ్మా, అదేనండి రమాదేవి గారు? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
5: థ్యాంక్ యూ మేడం.
4: ఓకే, వెల్కమ్ అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, నమస్తే అండి.
5: నమస్తే అమ్మా.
4: మీ పేరండి?
5: నా పేరు బద్దకొండమ్మా. మేడం బాగున్నారా? మేడం
4: ఏంటి, ఏ పేరు?
5: నా పేరు కొండమ్మ, నాయుడిపడి చేస్తున్నా.
4: ఓకేనండి, కొండమ్మ గారా?
5: కొండమ్మ, నా పేరు కొనకల్మిత్త మండలమ్మాది.
4: ఓకే ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి మీకు?
5: నాకు జీవన జ్యోతిలో అమ్మా నువ్వు పిల్లడు మాత్రం చూడు. పిల్లగాడు అమ్మాని పాట చూడమ్మా.
4: జీవన జ్యోతిలో అమ్మ పాట కావాలి.
5: అమ్మా నీ పేరేం పేరు మేడం?
4: నా పేరు శారా అండి.
5: నీ పేరేం పేరు?
4: శారా అండి. నా పేరు
5: శారానా? వందనాలు మేడం.
4: చెప్పండి
5: మేడం, ఇవాళ కొత్త.
4: అవునా, ఫస్ట్ టైమా చేయడం?
5: నేను 2 నెలల నుంచి ట్రై చేస్తున్నా మేడం.
4: ఓకే ఓకే, ఈరోజు మీకు హ్యాపీగా ఉందా అయితే?
5: దొరికిందా? అందులో కుమ్మ చెట్టి కాదు, దాన్ని కుమ్మ చెట్టి బాబాయ్ అని అన్న నెంబర్ ఇచ్చింది మేడం నాకు.
4: ఓకే ఓకేనండి.

0: మీకు కాల్ కలిసింది కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మీరు కోరిన పాట వస్తుంది, మరి వింటారా?
1: అవును మేడం, మన అందరికి మేడం, మీ అందరికి, మా అందరికి, అందరికి మేడం వందనాలు, వందనాలు. మరి మరి
0: ఓకేనండి.
1: ఓకే ఓకే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
3: నమస్తే అమ్మా.
1: ఈరోజు మహిళా శ్రోతలకు ఏమండి? ఈరోజు మహిళా శ్రోతలకు మాత్రమేనండి ప్రతి శనివారం? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
4: హలో మేడం.
1: చెప్పరాని
4: మేడం.
1: గుడ్ మార్నింగ్. నీ పేరేంటి?
4: దివ్య మేడం.
1: దివ్య
4: మేడం,
1: ఏం చదువుతున్నారా?
4: సిక్స్త్ క్లాస్.
1: సిక్స్త్ క్లాస్, ఓకే. చెప్పు మరి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నావు?
4: బాగున్నా మేడం.
1: బాగున్నాను రా. నువ్వు బాగున్నావా?
4: బాగున్నాను మేడం.

0: ఓకే దివ్య, చెప్పు మరి ఏ పాట వినాలి ఈరోజు?
1: అన్నవరంలో చెన్నై అన్న పాట.
0: అన్నవరం నుంచి పాట కావాలి. కట్టావా నిన్న మీ అన్నయ్యకి రాఖీ? ఉన్నారా నీకు అన్నయ్య?
1: ఉన్నాయి మేడం ఇద్దరు.
0: ఓకే ఓకే ఓకే దివ్య, మరి నువ్వు కోరిన పాట వస్తుంది, వింటావా?
1: ఇంటర్ మేడం. థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అమ్మా.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 మెగాహెడ్స్ పై హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: గీతాంజలి మేడం. నా పేరు
0: గీతాంజలి గారు. ఇదేనా అండి ఫస్ట్ టైమా?
1: లేదు మేడం, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం.
0: ఓకే గీతాంజలి గారు, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట?
1: కుంకుమ తిలకం సినిమా నుండి ఆలనగా పాలనగా సాంగ్ కావాలి మేడం.
0: కుంకుమ తిలకం?
1: అవును మేడం, మా వారికి ఇష్టమైన సాంగ్ మేడం.
0: అవునా?
1: మీ వారికి అడగమని చెప్తారు.
0: మీ వారి కోసం వినిపించాలనుకుంటున్నారు?
1: అవును మేడం.
0: ఆలనగా పాలనగా అదేనండి?
1: అవును మేడం.
0: ఓకేనండి, గీతాంజలి గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు ధనలక్ష్మి అండి, మోరపాకుల.
0: ధనలక్ష్మి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అబ్బాయి గారి సినిమా నుంచి అమ్మ అమ్మ మాయమ్మ అనే పాట కావాలి మేడం.
0: అబ్బాయి గారు.
1: మీ యాంకరింగ్ చాలా బాగుంటది మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: వాయిస్ కల్చర్ అంతా బాగుంటది.
0: ఓకేనండి, ధనలక్ష్మి గారు మీరు కోరిన పాట వస్తుంది, వింటారా మరి?
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
1: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.

0: హలో, వెల్కమ్ టు హలో.
1: హలో
0: హలో, నమస్తే
1: హలో
0: అండి.
1: హలో మేడం,
0: చెప్పండి, మీ పేరండి?
1: బాగున్నారు? బా నా పేరు మీరాబి.
0: మీరాబి గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి,
1: అందరు
0: చెప్పండి.
1: బాగున్నారా?
0: అందరూ బాగున్నామండి.
1: చెప్ప, మధుర గీతాలు భలే బాగా ఉన్నాయి మేడం గారు, వేసింది ఎవరో కాని.
0: నేనే. ఎప్పుడండి?
1: రాత్రి ఉదయం, రాత్రి 10:30
0: ఓకే ఓకే.
1: మధుర గీతాలు వేశారు కదా,
0: అవునవును, బాగున్నాయా?
1: బాగున్నాయి మేడం గారు, చాలా బాగున్నాయి.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం. ఇవాళ ఏ పాట కావాలంటే దేశభక్తి గీతం మేడం, రవీంద్ర ఠాగూర్ గారు పాడారు ఆ పాట. ఏంటి మేడం
0: సినిమా పేరు చెప్పండి.
1: సినిమా ఐడియా లేదు, కొంచెం పాట అయితే ఐడియా ఉంది. రవీంద్ర ఠాగూర్ గారు పాడిన పాట.
0: అలా కష్టం అండి.
1: వకీల చంద్రశేఖర్ రాశారు, వకీల చంద్రశేఖర్ రాశారు ఆ పాట.
0: అదే మూవీ పేరు చెప్పకుండా కష్టం అండి.
1: మూవీ ఐడియా మీరు చెప్పాలి, లేదంటే
0: సరే ఇంకో ఫిలిం కోరుకోండి అయితే.
1: అదే చెప్తున్నా, అమెరికా అమ్మాయి పాడమా తెలుగు పాట.
0: అమెరికా అమ్మాయా? ఓకేనండి,
1: పాడమా తెలుగు పాట.
0: ఓకేనండి, అందులో మీరు.
1: థ్యాంక్ యూ.
0: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: అలాగే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో,

0: హలో
1: హలో,
0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: జై శ్రీబాయి అండి, మార్కాపురం.
0: జై శ్రీబాయి. ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అదృష్టవంతులు. హలో, అయ్యయ్యో బ్రహ్మయ్య పాట వేయండి, పూర్తి చేయండి పాట.
0: అదృష్టవంతుడు. అదృష్టవంతులా అండి?
1: అవునండి.
0: అందులో మొక్కజొన్న తోటలో.
1: అది కాదండి, అయ్యయ్యో బ్రహ్మయ్య.
0: అయ్యయ్యో బ్రహ్మయ్య. ఓకేనండి, ఘంటసాల గారు పాడింది.
1: అవునండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: వెల్కమ్ అండి.

0: బ్రహ్మయ్య. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే అండి. హలో
1: హలో మేడం.
0: చెప్పండి. హలో,
1: పరమటి లక్ష్మీపురం మేడం. పరమటి లక్ష్మీపురం మాది.
0: ఏమండి, ఈరోజు మహిళా శ్రోతలకు మాత్రమేనండి, సారీ.
1: సరే మేడం, కళ కళ కలిసింది. నాలుగు రోజు నుంచి ప్రోగ్రామ్ కూడా పోతుంది, ఫోన్ చేసి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం రాజలక్ష్మి సేవా సంఘం మహిళా సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.

0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
4: కార్యక్రమంలో మార్కాపురం రాజలక్ష్మి సేవా సంఘం మహిళా సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మార్కాపురం రాజ్యలక్ష్మి సేవా సంఘం మహిళా సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం. ముందుగా విందాం కాకమాను పుష్పలత గారు ఒక అన్నమయ్య కీర్తన వినిపిస్తారు. ఇప్పుడు విందాం.
1: మాఘమాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిదాయకం కాబట్టి మనం ఆ విష్ణుమూర్తిని స్మరించుకుందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొబ్బరి నీరు చలికాలంలో సేవిస్తే జలుబు చేస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఈ కొబ్బరి నీరు ఏ కాలంలోనైనా సేవించవచ్చు. మరి అటువంటి అపోహలు తొలగించేందుకు కొబ్బరి నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు తెలియజేస్తారు గుండెబొమ్మ శ్రీదేవి గారు. ఇప్పుడు విందాం.
1: శీతాకాలం వర్షాకాలంలో కొబ్బరి నీళ్ళు అంతగా తాగరు. రోగాలు కూడా రెండు సీజన్లలో ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చలికి చర్మం పొడిబారిపోతుంది. శరీరంపై తెల్లటి చారలు ఏర్పడుతూ ఉంటాయి. కళ్ళల్లో కాంతి తగ్గుతుంది. సహజంగా చలికాలంలో వాడే క్రీమ్స్, పౌడర్లు మిగిలిన కాలాల్లో కన్నా వేరుగా ఉంటాయి. వందలు వేలు ఖర్చు పెట్టి అవన్నీ వాడే కన్నా మనకు సహజంగా దొరికే కొబ్బరి నీళ్లు ఎంతో మంచివని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. సహజంగా నీరసంగా ఉన్నప్పుడు, శరీరంలో పోషకాల శాతం తగ్గినప్పుడు, విరోచనాలు అవుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. వేసవి కాలంలో కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఎక్కువ గానీ, చలికాలంలో కూడా వారానికి ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎంతో మంచిది. ఈ నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ కారకాలు శరీరంలో ముడతలు పడకుండా కూడా కాపాడుతాయి. చర్మానికి కావలసినంత తేమను అందిస్తాయి. శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ మిగిలిన కాలాలంత వేగంగా పనిచేయదు. కానీ కొబ్బరి నీళ్లు జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తాయి. చలికాలంలో ముఖ చర్మం కూడా బిరుసుగా మారుతుంది. తక్షణ శక్తికి ఏ కాలంలో అయినా కొబ్బరి నీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదు. కాబట్టి శీతాకాలం అన్ని కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. శీతాకాలంలో కూడా కొబ్బరి నీళ్లు తాగొచ్చు.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కమ్మనైన పాలపూరీల గురించి మనకు తెలియజేస్తారు జల్లిపల్లి రాజలక్ష్మి గారు. ఇప్పుడు విందాం.
2: వందల ఏళ్ల నాటి పాలపూరీలు. స్వీట్ లవర్స్ పర్ఫెక్ట్గా వందల ఏళ్ల నాటి పాలపూరీలు ఇలా చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పూరీలు అంటే అందరికీ టిఫిన్లో తినేవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ అందులో కూడా చాలా రకాలే ఉంటాయి. అలాంటి వాటిలో పాలపూరీలు కూడా ఒకటి. పాకం పూరీలు తెలుసు. ఈ పాలపూరీలు ఏమిటి? ఒకప్పుడు స్వీట్స్ తినాలనిపించినప్పుడల్లా వీటిని చేసుకొని తినేవారు అని చెబితే నమ్ముతారా? ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకొని తినేవారంట. ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి. ఇక ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో పండుగల సమయంలో తప్పకుండా ఈ పాలపూరీలు చేసుకుంటూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఇందులో ఉపయోగించే పాలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3-4 రోజుల పాటు ఎప్పటికప్పుడు పూరీలు చేసుకొని ఇందులో కలుపుకొని తినొచ్చు. మరి వీటిని ఎలా తయారు చేయాలి, ఎలా పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాలపూరీలకు కావాల్సిన పదార్థాలు.

0: గోధుమ పిండి ఒక కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్స్, చిక్కటి పాలు 1 లీటర్, గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టీ స్పూన్స్, జీడిపప్పు పలుకులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పంచదార 1/3 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లోనికి గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో గసగసాలు, బియ్యం పిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు వేసి కొంచెం కూడా బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసి వెన్న కన్నా సాఫ్ట్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ అన్నీ ఒకేసారి మెత్తగా గ్రైండ్ అవ్వదు, అదే ఒక్కొక్కటి వేసుకుంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసి చిక్కటి పాలు పోసుకొని కలుపుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా కావడానికి సుమారు 20 నుంచి 25 నిమిషాలు సమయం పడుతుంది. అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలిపి పంచదార కరిగే వరకు కలుపుతూ మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది మొత్తం రెడీ అయ్యే వరకు పాలు కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు ముందే కలిపిన గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండలను పొడి పిండి సహాయంతో పూరీలా ఒత్తుకోవాలి. ఆపై 4 స్పూన్ సహాయంతో పూరీలపై చిన్న చిన్న ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగవు. ఇలా చేసుకున్న పూరీలను కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా అప్పడాల మాదిరిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న పూరీలను ముందే ప్రిపేర్ చేసుకున్న పాల మిశ్రమంలో వేసి 15 సెకండ్స్ ఉంచి వెంటనే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలపూరీలు రెడీ. వీటిని తినాలనుకున్నప్పుడల్లా పాలతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఆలయం లేదని అనుకుంటూ ఉంటాం, కానీ ఏకైక దేవాలయం ఒకటి ఉంది. నేను ఆ దేవాలయం విశేషాలను తెలియజేస్తారు అంటూ మన ముందుకొస్తున్నారు బద్రి శ్రావణి గారు, విందాం.
2: సృష్టికర్త బ్రహ్మదేవునికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల కల్లా చిన్నవాడైన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకి సమాధానమిస్తుంది పుష్కర్ పుణ్యక్షేత్రం. ఆ క్షేత్ర స్థల పురాణం రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్కు 11 కిలోమీటర్ దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ఇది మన దేశంలో అతి ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన పుష్కర్ను దర్శించుకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్లే అని పెద్దలంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రశస్యం చెందిన మహాభారత రామాయణంలోని ఆది తీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఒక్కసారి మునిగితే 100 సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందంట. స్థల పురాణం. పద్మపురాణం ప్రకారం పూర్వంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వుని ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామర పువ్వు నుంచి రేకులు, 3 చోట్ల రాలి, 3 సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్తగాను భూలోకంలో అడుగు పెట్టినప్పుడు తన చేతి నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అనే పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది. సరస్వతి దేవి శాపం. వజ్రనాభ సంహారం అనంతరం లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలని సంకల్పించాడంట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండంతో సరస్వతి దేవిని తీసుకురమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. సావిత్రిదేవి అంటే ఈమెని సరస్వతీదేవి అని కూడా పిలుస్తారు. యువతల ముహూర్తం ముంచిపోవడంతో అనుకున్న సమయానికి యజ్ఞం పూర్తి కానున్న తలంపుతో ఇంద్రుడు సహకారంతో గాయత్రీదేవిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి

0: చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మదేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలిస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడైపోమ్మని, ఆయనకు ఒక పుష్కర్లో తప్ప మరెక్కడ ఆలయాలు ఉండవని శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందంట. బ్రహ్మదేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనంట.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మా పిల్లలు సన్నగా ఉన్నారండి. అన్ని రకాల ఆహార పదార్థాలు పెడుతూ ఉన్నా కూడా మా బాబు బలహీనంగా ఉన్నాడు, మా పాప సన్నగా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆహార పదార్థాన్ని మీ పిల్లలకు తినిపించారంటే ఆరోగ్యంగానూ ఉంటారు, అలాగే బలహీనంగా ఉండకుండా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు అని మన ముందుకొచ్చారు. సెట్టం శ్రావణి గారు వినిపిస్తారట, విందాం.
2: పిల్లలు శారీరక మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. వారిలో ఎదుగుదల లోపం కనిపించినా, శరీరం సన్నగా ఉన్నా వారి భోజనంలో కొన్ని ఆహార పదార్థాలు చేర్చాల్సి ఉంది. పిల్లలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు వారి శారీరక మానసిక అభివృద్ధికి ముఖ్యంగా కోడిగుడ్డు. పిల్లల భోజనంలోకి రోజు కోడిగుడ్డు చేర్చాల్సి ఉంది. అందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, పోలిక్ యాసిడ్తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. అందులో మరొకటి పాలు. పిల్లల అభివృద్ధికి వారి ఆహారంలో పాలు చేర్చడం చాలా ముఖ్యం. పాలల్లో ఉండే కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి దారితీస్తుంది. అందులో మరొకటి డ్రై ఫ్రూట్స్. అనేక రకాల డ్రై ఫ్రూట్స్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లల ఆహారంలో బాదం, వాల్నట్స్, ఎండుద్రాక్ష, జీడిపప్పు, మకానా వంటి డ్రై ఫ్రూట్స్ను ఉండేలా చూసుకోవాలి. అందులో మరొకటి అరటిపండు. ఎదిగే వయసు పిల్లలకు రోజు ఒక అరటిపండు తినిపించడం వల్ల ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అరటి పండ్లలో విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వలన బిడ్డకి తక్షణ శక్తిని లభిస్తుంది. అందులో మరొకటి నెయ్యి. పిల్లల శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే వారి ఆహారంలో దేశీ నెయ్యిని తప్పనిసరిగా చేర్చాలి. పిల్లలకు నెయ్యి ద్వారా మంచి కొవ్వులు శరీరానికి లభిస్తాయి. క్రమం తప్పకుండా నెయ్యి తింటే పిల్లల మెదడుకు చాలా చురుకుగా ఉంటుంది. నెయ్యిలో ఉండే యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియా గుణాలు కూడా పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పురంధరదాసు కీర్తన వినిపిస్తారట, వాగిచర్ల సుభాషిణి గారు.
3: పురంధరదాసు కీర్తనలు. ఎందరో కన్నడ వాగ్గేయకారులు ఎన్నో వేల కీర్తనలు రచించారు. పురంధరదాసు రచించిన కీర్తన ఇప్పుడు పాడుకుందాం. హరే శ్రీనివాస. బందదొందు

వికటాంగి పూతనయా కొందు శకటాసురన పాదది తెలుదు. వికటాంగి పూతనయా కొందు శకటాసురన పాదది తొలిదు. దిక్కట దిక్కట దిక్కట ఎన్నుత అక్కర ఎందలి కునియుత మనగే. దిక్కట దిక్కట దిక్కట ఎన్నుత అక్కర ఎందలి కునియుత మనగే.

సర్వస్థల దివ్యాప్తనాథ సర్వదోష రహితానాథ సర్వవంద్య పురందర విఠలను సర్వవంద్య పురందర విఠలను సర్వకాలది రక్షిసువను బందదొందు.

0: తెలియజేస్తారు. కళ్ళు విజయలక్ష్మి గారు ఇప్పుడు విందా.
1: 10 రోజుల క్రితం మేము మాకెంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామిని దర్శించుకుందామని మంత్రాలయం వెళ్ళాం. చక్కగా దైవ దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఎలాగూ కార్తీక మాసం చివరిలో ఉన్నాం, ఆ వెక్కనే దీపాలు వదులుదామని వెనక తుంగభద్ర నది ఉంటే వెళ్ళాం. అక్కడ ఉండే కొంతమంది మమ్మల్ని ఎప్పుడు తెలుసు అనమాట, కొంతమంది పూజారులు తెలిసిన వాళ్ళు. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారు కదమ్మా, తుంగభద్ర నది గురించి ఎప్పుడో తెలుసుకున్నారా అని అడిగారు. లేదు స్వామి అన్నా నాను. అప్పుడు ఆయన ఒక చిన్న విషయం చెప్పారు, తుంగభద్ర నది గురించి నేను ఎప్పుడు తెలుసుకోలేని విషయము, తెలియని విషయం అనమాట. అది నేను ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, తుంగభద్ర నది అనేది ఒక నది కాదమ్మా, ఒక ఇద్దరు మనుషుల కలయిక, ఒక సంగమం అని చెప్తే మేమందరం, మా కుటుంబ సభ్యులందరం కూడా వినటం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, తుంగడు ఒక గొల్ల పిల్లవాడు అనమాట, అంటే మంచి ఒక 5 ఏళ్ళ కుర్రాడు. అతను చాలా బాగా పాటలు పాడతాడు. ఆ అడవిలో గోవులు కాచుకుంటూ అద్భుతంగా పాటలు పాడుతుంటాడు. కొంతమందికి పుట్టుకతో వస్తుందండి పాటలు అద్భుతంగా, అంటే వాళ్ళకు నోటికి వచ్చింది అలవోకగా పాడేస్తూ ఉంటారు. అలా అబ్బాయి పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉండే చెట్లు, పుట్టలు, గుట్టలు, ఆ పశువులు తలలు ఊపుతూ పులకరించిపోయావట. అలా అలా అతని పాటలు వినడానికి కూడా చాలా మంది ఇంకా పిల్లలు అలా కూర్చునేవాళ్ళట అతని మురళి వాయిస్తుంటే. అలా మనకు తుంగభద్ర నది చూసుకుంటే మంత్రాలయం అక్కడ పక్కనే మన కర్ణాటక బార్డర్, అక్కడ కర్ణాటకలో ఒక రాజు పరిపాలిస్తున్నాడు, అతనికి ఒక భద్ర అని కూతురు ఉన్నట. ఆ కూతురికి ఇతని పాటలు ఒకసారి వినటం జరిగింది. అమ్మాయి బాగా మనసు పడిపోయింది, అంటే అతనికి కాదు, ముందు పాటలకు పడిపోయింది. తర్వాత క్రమేణా అతని పాటలు వినటానికి కోసమే అడవికి వచ్చేదట. ఆ అబ్బాయికి కూడా తెలీదు, వింటూ వింటూ ఉంటే ఆ అబ్బాయి ఒకరోజు గమనించాడు, ఎవరు నువ్వు అంటే, నేను ఇట్లా పక్కన పలానా రాజు కూతుర్ని అని. అలా అలా ఇద్దరు మాటలు సాగించుకుంటూ కొన్ని రోజులకు ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయము ఆ రాజు చెవిలో పడింది. ఇంకా రాజు అన్న తర్వాత తెలియకుండా ఉంటుందా, ఇంకా ఆయనకు పరివారం అంతా వచ్చేసింది. వచ్చేసి ఇంకా రాజు ఇంకా కోపంతో ఇంకా రేపు వెళ్లి ఆ అబ్బాయిని ఎలాగైనా చంపేయాలన్న ఉద్దేశంతో వెళ్లాడు. కానీ అది తెలుసుకుని ఆ అమ్మాయి ముందే వెళ్ళింది, వెళ్లి అబ్బాయికి చెప్పడానికని వెళ్ళింది. వెళ్తే వాళ్ళిద్దరు ఒక కదంబ వృక్షం కింద కూర్చొని మాట్లాడుకుంటూ అబ్బాయికి విషయం చెప్తుందట. అంతలోకి ఈ రాజుగారు పరివారాన్ని అంతా తీసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి భలే కొట్టేశారంట, చెట్టుకు కట్టేసి కొట్టేశారు, కొట్టేసి చంపినంత పని చేశారు. రాజు కూతురు మాత్రం రాజుతో గట్టిగా పోట్లాడిందట, నేనైతే అతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్నగారు, నన్ను వదిలేయండి, నేను అతని పాటలకు పరవశించిపోయాను, అతని గాత్రానికి మురిసిపోయాను, నన్ను వదిలేయండి అంటే రాజు వినరు కదా, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అలా ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా కరిగి కరిగి కరిగి భద్రా నదిగా మారిపోయిందట. అలాగే ఆ తుంగడు కూడా ఏడ్చి ఏడ్చి ఏడ్చి తుంగగా మారిపోయాడట. ఆ రెండు నదులు విడివిడివిగా ప్రవహిస్తూ ఒక చోట తుంగభద్ర నదిగా కలిసిపోయాయి. చివరికి ఇవి రెండు విడివిడిగా ఉంటే బోడదని కృష్ణానదిలో ఏకమయ్యాయట. దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉందమ్మా, తుంగభద్ర అంటే అన్ని నదులాగా కాదు, తుంగభద్ర కూడా ఒక చరిత్ర ఉంది అని ఆయన చెప్పటం జరిగింది. నాకు కూడా కొత్త విషయాలు వినటం అంటే చాలా ఇష్టం. ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఈ రకంగా ఆకాశవాణి ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం గ్రంథే సుభాషిణి గారు ఒక అమ్మవారి పాటను వినిపిస్తారు, ఇప్పుడు విందాం.
2: ఏం చేస్తే దర్శనమిస్తావు.

నిన్ను సేవించాలి. ఆ జ్ఞానములో ఉన్నామమ్మా, ఆదరించి మముదరికి చేర్చవా. ఏం చేస్తే దర్శనమిస్తావు దుర్గమ్మ తల్లి, ఏం చేస్తే దయతో చూస్తావు. పూజ చేసే శక్తి లేదమ్మా.

0: ఆదరించి మము దరికి చేర్చవా. ఏం చేస్తే దర్శనమిస్తావు దుర్గమ్మ తల్లి, ఏం చేస్తే దయతో చూస్తావు.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్య.

0: గానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.
2: వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగు దేశమైన నేపాల్లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా సంభవించిన ఈ ఆకస్మిక వరదల ధాటికి ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1,500 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ వరద ప్రవాహానికి అనేక పట్టణాలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కీలకమైన వంతెనలు కూడా పలుచోట్ల కొట్టుకుపోగా పలుచోట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భవించిన ఈ వరద అత్యంత వేగంగా నేపాల్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:37 టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించగా కేవలం 3 నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో భూకంప ప్రకంపనల కారణంగా హిమానీ నద సరస్సు నుంచి ఆకస్మికంగా నీరు విడుదలై ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక నేపాల్ టిబెట్ సరిహద్దులోని రసువా జిల్లాలోని తిమురే సరిహద్దు పట్టణం వద్ద లెండే నదిలో రాళ్ల చర్యలు విరిగిపడటం, నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో భారీ వరద బోటే కోషి నదిలోకి ప్రవేశించింది. ఆ వరద నీరు అక్కడి నుంచి బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి చేరి నదీ ప్రవాహ మార్గం వెంట దిగువ ప్రాంతాలకు విస్తరించింది. వరద ప్రభావం రసువా జిల్లాకి మాత్రమే పరిమితం కాకుండా సువాకోట్, చిత్వాన్, గోర్ఖా, తనహు, నావల్పరాసి, ఈస్ట్ తదితర జిల్లాలకు వ్యాపించింది. రాజధాని కాఠ్మండు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్ లో నిన్న 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నేపాల్లో మరోసారి ఆకస్మిక వరదల ముప్పు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. టిబెట్ వైపు ఉన్న ఓ నీటి ఆనకట్ట మరోసారి తెగిపోయినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. దీంతో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున స్థానిక ప్రజలు, భద్రతా సిబ్బంది, సహాయక రక్షణ బృందాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితి

0: ని నిశితంగా పర్యవేక్షిస్తూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో త్రిశూలి రసువా మధ్య రహదారి నిర్మాణ పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నేపాల్ చైనాలలో భారీ వరదల కారణంగా తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి తొలిదశగా 20 లక్షల అమెరికన్ డాలర్లను కేటాయించింది. ఇక నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి సురక్షితంగా రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరిస్తూ,
1: MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. On the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I am told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: ఇరాన్పై అమెరికా ప్రకటించనున్నట్లు భావిస్తున్న కొత్త ఆంక్షలు పశ్చిమాసియాలో శాంతికి దోహదం చేయవని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే ఎలాంటి చర్యలకైనా తాము తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలను మరింత విస్తరించినట్లయితే, ముఖ్యంగా అమెరికాతో సహకరించే దేశాలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపడితే ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. మరింత ఉద్రిక్తతకు దారితీసే చర్యలకు పరిణామాలు తప్పవని, ప్రతిస్పందించడంలో తాము కూడా ధీటుగానే బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్దాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు గత కొన్ని వారాలుగా ప్రతిష్టంభనలో ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి కొన్ని షరతులను ఇరాన్ ముందుంచింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆ ప్రాంతం నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణల సమయంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ప్రతిపాదించింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మో జలసంధి ద్వారా యుద్దం ప్రారంభానికి ముందు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం జరిగే చమురులో సుమారు 1/5 వంతు రవాణా జరిగేది. దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్దం కారణంగా ఈ వ్యూహాత్మక జలమార్గం అంశం అంతర్జాతీయ తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ జలమార్గ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరాన్ ఒమన్తో కూడా విడిగా చర్చలు జరిపింది. అయితే తమపై అమెరికా విస్తృత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వద్ద 2 ఏళ్ల ప్రణాళిక సిద్దంగా ఉందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇరాన్పై ఆర్థిక పరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో పాటు ఆ దేశానికి ఆర్థిక సహాయం, మద్దతు కొనసాగించే ఇతర దేశాలను కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒంటరిగా చేసే చర్యలు తీసుకుంటామని స్కాట్ బెసెంట్ తెలిపారు. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సమగ్ర ఆంక్షల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల్లో భాగంగా 5 కీలక రంగాలను లక్ష్యంగా చేసుకుని కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి ప్రకటించారు. వీటిలో చమురు సంబంధిత నౌకా రవాణా, విమానయాన రంగం, సాంకేతిక రంగం, బంగారం, డిజిటల్ ఆస్తులున్నాయి. ఈ రంగాలపై ఆంక్షల ద్వారా ఇరాన్కు అందుతున్న ఆర్థిక వనరులను పరిమితం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక లావాదేవీలను మరింత కష్టతరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్ లో కొత్త సహజ వాయువు నిక్షేపాన్ని కనుగొన్నట్లు ఆ దేశ చమురు మంత్రి మొహ్సేన్ పాక్నెజాద్ తెలిపారు. ఈ కొత్త గ్యాస్ క్షేత్రంలో సుమారు 7,500 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అందులో సుమారు 73% రికవరీ రేటు ఆధారంగా దాదాపు 5,700 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును వెలికి తీయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెలికి తీయదగిన ఈ గ్యాస్ పరిమాణం ఇరాన్లోని భారీ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని ఒక బ్లాక్కు సమానమని, ఇది ఆ దేశ అవసరాలకు సుమారు 15 సంవత్సరాల పాటు సహజ వాయువును సరఫరా చేయగలదని పాక్నెజాద్ తెలిపారు. కొత్తగా కనుగొన్న సహజ వాయువు స్వీట్ గ్యాస్ కావడం వల్ల దాని అభివృద్ది, శుద్ది, నిర్వహణ వ్యయాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు. అంతేకాకుండా ఈ కొత్త నిక్షేపంలో గ్యాస్ కండెన్సేట్ కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల ఇరాన్కు గణనీయమైన అదనపు ఆర్థిక సంపద సమకూరే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. భారత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య సహకార సంబంధాల విస్తరణతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చలు ప్రధాన అంశంగా ఇటీవల

0: తీవ్ర చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో భారత రాయభారి విపుల్ జీసీసీ ప్రధాన కార్యదర్శి జాసిం మహ్మద్ అల్ బుదైవితో సమావేశమై ఇరుపక్షాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పరస్పర ఆసక్తి కలిగిన ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ జీసీసీ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు అవసరమైన మార్గదర్శక చట్టాన్ని రూపొందించే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారత జీసీసీ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు మార్కెట్ ప్రాప్యతను విస్తరించే అవకాశాలున్నాయి. 1981లో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కుదిరిన ఒప్పందం ప్రకారం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏర్పాటైంది. బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కూటమిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా అమెరికా మధ్య వాణిజ్య వివాదం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలిపివేసిన కెనడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై సుమారు గరిష్టంగా 50% వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తమపై అధిక డిమాండ్లు చేస్తూ ప్రతిగా తగిన ప్రయోజనాలు కల్పించేందుకు మాత్రం సిద్దంగా లేదని కెనడా పేర్కొంది. ఈ ప్రతీకార సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉక్కు, స్టీల్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పల్ప్, పేపర్, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా పలు ఉత్పత్తులపై ఈ సుంకాలు వర్తిస్తాయి. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ప్రభావితమవుతున్న కార్మికులు, వ్యాపార సంస్థలకు మద్దతుగా కెనడా ప్రభుత్వం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం ప్యాకేజీని కూడా ప్రకటించింది. కెనడాకు చెందిన 276 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా ఆగస్టు 22 నుండి 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టింది. అమెరికా విధించిన సుంకాలకు డాలర్ టు డాలర్, రేటుకు రేటు ప్రాతిపదికన సమానంగా ప్రతిస్పందిస్తామని కూడా కెనడా స్పష్టం చేసింది. ఆహార సంక్షోభం ప్రపంచ స్థానిక ఆహార సంక్షోభాలను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర అనే అంశంపై మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారతదేశపు శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రసంగించారు. ఇంధన మార్కెట్లు, ఎరువుల సరఫరా, సముద్ర రవాణా, మానవతా సహాయ లాజిస్టిక్స్, వ్యవసాయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు, ప్రాంతీయ సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఎలా ముప్పు కలిగించగలవో స్పష్టం చేశాయన్నారు. ఈ సంఘర్షణల ప్రభావం దిగుమతులపై అధికంగా ఆధారపడిన అభివృద్ది చెందుతున్న దేశాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల వల్ల కలిగే మానవతా పరిణామాలను తగ్గించడమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ ప్రాధాన్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా వాణిజ్య నౌకాయానానికి భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత వంటివి తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఆహారం, వ్యవసాయ ఉత్పాదకతలలో పారదర్శకతతో కూడిన వాణిజ్యం కూడా ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో కీలకమన్నారు. గ్లోబల్ సౌత్లోని అభివృద్ది చెందుతున్న దేశాలలో ఆహార భద్రతను నిర్ధారించడానికి చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలన్నారు.
1: The international community must therefore work collectively to safeguard critical sea lanes and maritime infrastructure while ensuring that legitimate commercial trade and humanitarian shipments are able to proceed without undue impediment. At the same time, lasting resilience cannot be delivered through humanitarian action alone. Member states, international financial institutions, regional organizations and development partners must work together to strengthen domestic agricultural production, diversify supply chains, improve storage and logistics infrastructure and promote climate resilient agriculture. Predictable and affordable access to fertilizers, quality seeds, technology and concessional finance remains indispensable, particularly for developing countries. Open, transparent and rules-based trade in food and agricultural inputs also remains critical to global food security.
0: H-1B వీసా దరఖాస్తులపై భారీ అదనపు రుసుము విధించే ప్రతిపాదనను చేసింది అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, DHS. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని రుసుములకు అదనంగా H-1B క్యాప్ పరిధిలోకి వచ్చే ప్రతి పిటిషన్కు 103,265 అమెరికన్ డాలర్ల అదనపు రుసుము విధించాలని ప్రతిపాదించింది. ఇందులో ఉన్నత విద్యా డిగ్రీలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన పిటిషన్లు కూడా ఉంటాయి. DHS విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ప్రతిపాదిత రుసుమును పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వర్తిస్తున్న ఇతర ఫీజులు, చెల్లింపులకు అదనంగా విధించబడుతుంది. ప్రతి సంవత్సరం అంచనా వేసిన 85,000 H-1B క్యాప్ సబ్జెక్టుల పిటిషన్ల ఆధారంగా ఈ కొత్త రుసుము ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఏటా సుమారు 8.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని DHS అంచనా వేసింది. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ అయిన మెటా యువతలో సోషల్ మీడియా

వ్యసనానికి సంబంధించిన న్యాయ వివాదాన్ని పరిష్కరించేందుకు 18 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించేందుకు, అలాగే తమ ప్లాట్ఫామ్స్ లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకరించింది.

0: అమలు చేయాలని మెటా సూచించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి. ఈనాటి రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం స్వాగతం.
2: ఈనాటి రావోయే అతిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి కోనప్పరెడ్డి రమేష్ బాబు. మరి వీరు కోరుతున్నారు తెల్ల పెళ్ళమ్మ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి.

సో ఇవాల్టి హర్వీల్లో నెక్స్ట్ క్వశ్చన్, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎండ్పి అంచనా వేసింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని ఎస్ఎన్పి అంచనా వేసింది. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్ అండ్ మనం ఉన్నాం హర్వెల్లు ప్రోగ్రామ్ లో. అండ్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేశాను కదా, 2026లో భారతదేశం వాస్తవ జిడిపి వృద్ధి రేటు ఎంత పర్సెంట్ గా ఉంటుందని ఎస్ అండ్ పి అంచనా వేసింది అని చెప్పి. సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారో చూద్దాం. ఇందా అక్కడ అడిగిన క్వశ్చన్ కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారన్నమాట. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నీరుకట్టు రామకృష్ణ గారు స్వర్ణ కారంచెడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జైరామ్ పదిపుట్లబులు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, చాలా తెలివిగా పంపించారు అనమాట, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా. ఎనివే మరి నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు తులసీదాస్ నబీపేట మండల్ నిజామాబాద్ డిస్టిక్ట్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధు నగేష్ కిషోర్ రఘు జాని గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప వినయ్ జైష్ణవి దీపు సౌజన్య సమత ప్రసన్న పంపించేస్తున్నారు. ఎనివే మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్

ఎవరు అంటే కొనుకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు. బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కొంచెం దగ్గర వరకు వచ్చారనమాట. ఎనివే రైట్ ఆన్సర్ గా కన్సిడర్ చేస్తాను మీరు కూడా. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే అంబిక భవానీపురం నుంచి కొంచెం దగ్గరగా వచ్చారు, బట్ ఎగ్జాక్ట్ గా చెప్పలేదు మీరు. ఎనివే నెక్స్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ పెనుకొండ నుండి రాము గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. మీరు కూడా చాలా కొంచెం దగ్గరలోనే చెప్పారనమాట. నెక్స్ట్ ఎవరంటే శుభోదయం అంటూ పంపిస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రావ్యశ్రీ బడ్డి అరుణ జ్యోత్స్న మున్నీస అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈస్ 6.6 అనమాట. సో 6.6% ఉంటుందని చెప్పి అంచనా వేసింది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది. సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్యమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
3: ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
7: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
8: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనమున్న మరవిల్లు ప్రోగ్రామ్ లో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది? సో ఆన్సర్లు అయితే చాలా మంది పంపించారు, సో ఎవరెవరు పంపించారో చూద్దాం. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లె నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు ఫ్రం వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి.

పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ జల్లా జయరాం పదిపు టైబ్లు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నీర్కట్టు రామకృష్ణ స్వర్ణ కారంచేడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం యువర్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ పంపించేశారు ఎం శ్రీనివాసరావు జ్యోతి మచిలీపట్నం నుంచి, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ తెలుగు భాష కంగ్రాచులేషన్స్ అంటూ పంపిస్తున్నారు షేక్ నజీర్ పెద్దకూరుపాడు పల్నాడు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టి నర్సాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ పల్లాలు గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. ఇందాక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేడ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని చెప్పి. సో ఇంకా బోల్డ్ మెసేజ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదివేస్తాను. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే వెదురు జిల్లా వెదురుకుప్పం మండలం నుంచి ఎగువ పల్లాల గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎవరు అంటే శావ్యశ్రీ తులసి అరుణ జ్యోత్స్న మున్నీష కావ్య కార్తీక అయ్యప్పనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. సో మీ పేర్లు పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి పంపించండి, ఎందుకంటే మళ్ళీ అది నేను తప్పుగా చదివితే మీరు బ్యాడ్ గా ఫీల్ అవుతారు కాబట్టి. ఎనివే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మధుసూదన్ రెడ్డి గారు పత్నిపాల నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ముసునూరు పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి పెడన బ్రహ్మపురం జగన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బంగా తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొద్దుటూరు కదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక విజయవాడ అనౌన్సర్ సాదిత్య కిషోర్ రఘు నగేష్ చిన్నబాబు అంటూ పంపిస్తున్నారు, ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మీ పేరు మాత్రమే మెన్షన్ చేయండి, సో మీ పేరు మాత్రం చదువుతాను. నెక్స్ట్ ఎవరు అంటే గనక భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామ్ చరణ్ హేమ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని అడిగాను కదా, సో ఏలూరు జిల్లాలో ప్రారంభించబడింది అనమాట. సో ఏలూరు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది ఎవరు అంటే గనక అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, కుసుమ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇదండి ఈరోజు హర్వెల్లు ప్రోగ్రామ్ మీకోసం. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యు రాజీ దీపు.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ఈ రోజు మనం వచ్చేసి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ మరియు షుగర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం డిస్కస్ చేద్దాము. పెద్ద వయసు వాళ్ళలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో వాళ్ళని క్లుప్తంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అంటే ఏజ్ ప్రకారం కాకుండా, అంటే బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండే సీనియర్స్, అంటే మంచి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని ఆహారాలు పాటిస్తూ మంచి యాక్టివ్గా డైలీ వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేయగలుగుతున్న వృద్ధుల్లో వాళ్ళకి మనం టార్గెట్ హెచ్బిఏ1సి. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే మనం హెచ్బిఏ1సి గురించి మాట్లాడతాం. అంటే 3 నెలల సగటు పరీక్ష. ఇది యాక్టివ్గా ఉండే సీనియర్స్లో వచ్చేసి మనం టార్గెట్ 7 నుంచి 7.5లో పెట్టుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి వృద్ధుల్లో ఏమవుతుందంటే ఒక షుగర్ ఒకటే కాకుండా వేరే నరాల సమస్యలు, వేరే కిడ్నీ సమస్యలు, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం ఆ టైట్గా హెచ్బిఏ1సి 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్, కొంతమంది వెరీ కాంప్లెక్స్, అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారు. అంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో, బెడ్ రెడెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏ1సి 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏ1సి 7కి కంట్రోల్ చేయాలనుకుని మందులు అడ్జస్ట్ చేస్తే ఈ షుగర్ పద్దాక లో అవడాలు, దానివల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ డౌన్ అయ్యి కింద పడిపోవడాలు ఇలాంటివి వచ్చి దానివల్ల ఫ్రాక్చర్స్ అవడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో షుగర్ కంట్రోల్కి వచ్చిన గైడ్ లైన్స్కు సమానంగా పెద్దవాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళకి హెచ్బిఏ1సి అనేది రిలాక్స్ చేసి 7 to 7.5, మరీ వృద్ధుల్లో తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో, వృద్ధాప్యంలో ఉండే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆహారం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు తీసుకునే భోజనం ఒక పూట మానేసి క్రాష్ డైటింగ్ అలాంటివి నార్మల్ యంగ్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు. తర్వాత తీసుకునేదేదో కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకున్నా కూడా పెద్దవాళ్ళలో అది సరిపోతుంది. అలాగే వృద్ధాప్యంలో ముఖ్యమైనది ఏంటంటే మజిల్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ఏజ్ 40 దాటగానే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 60 దాటిన వాళ్ళకి ఎక్కువ మజిల్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నడకలో తేడాలు రావడము, ఫ్రీక్వెంట్ ఫాల్

అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్స్ వచ్చేసి పప్పు, తృణధాన్యాలు, కోడిగుడ్డు, పన్నీరు, కొవ్వు లేని మాంసం కావచ్చు. వాళ్ళు ప్రోటీన్స్ అధికంగా తీసుకుంటూ పిండి పదార్థాలని కొద్దిగా తగ్గించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది వచ్చేసి వాళ్ళు తీసుకునే చాలా మంది వృద్ధుల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చూసే సమస్య కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా మనకి పేషెంట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి, అంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్ గా చూసే సమస్య, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా చూసే సమస్య హైపోగ్లైసీమియా, అంటే పద్దాక షుగర్ డౌన్ అయితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి, అంటే హార్ట్ కి అరిథిమియాస్, వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వృద్ధాప్యంలో ఖచ్చితంగా షుగర్ కనుక డౌన్ అయితే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి, అంటే ఎవరైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కలిసి డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తరచూ షుగర్ డౌన్ అవడం అనేది మంచి సంకేతం కాదు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ యువకుల్లో ఉన్న లక్షణాలు వృద్ధాప్యంలో ఉండకపోవచ్చు, అంటే చెమటలు పట్టడము, అయోమయం ఉండడం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి షుగర్ చెకప్ రెగ్యులర్ గా చేసుకుంటూ తరచూ షుగర్ డౌన్ అవుతుంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా కామన్ గా చూసేది ఏంటంటే కాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం వాకింగ్ అనేది ఎవరైనా ఎక్కడైనా చేసే ఎక్సర్సైజ్, అంటే ఇంట్లో కూడా మన రూమ్ లో చేసుకోవచ్చు. సో ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు స్లో వాకింగ్, ఒక రూమ్ లో అయినా సరే ఆహారం చేసిన వెంటనే నిదానంగా ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పాదాల యొక్క సంరక్షణ జాగ్రత్త పాటించాలి. వృద్ధాప్యంలో ఏంటంటే కాళ్ళకు ఏదైనా గాయాలైతే అది త్వరగా మానక అది సెల్యులైటిస్, అల్సర్, తర్వాత గ్యాంగ్రీన్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి తరచూ డైలీ పడుకునే ముందు పెద్ద వయసులో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు ఒకసారి చూసుకుని, సైలెంట్ అల్సర్స్ ఉంటాయి కొంతమందికి తెలియకుండా, చాలా కాలం నుంచి షుగర్ ఉండే వాళ్ళకి అల్సర్స్ ఉండే, బయట గాయం అయితే తెలియక దాని అది అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైలీ తరచూ ఫుడ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్ వృద్ధాప్యంలో మెయిన్ పెద్ద వయసులో వాళ్ళకి కొంతమందికి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డోసేజ్ మిస్టేక్స్ చాలా కామన్ గా పెద్ద వయసు వాళ్ళు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు మామూలుగా బాటిల్ వాడేవాళ్ళు కరెక్ట్ గా ఎటువంటి బాటిల్ వాడుతున్నారో చూసుకుని 40 యూనిట్ల పర్ ఎంఎల్ బాటిల్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ వాడుతున్నప్పుడు కరెక్ట్ గా దానికి సంబంధించిన సూది మాత్రమే వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంది. సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్ ఒకవేళ కొంచెం అమౌంట్ పర్లేదంటే మాత్రం కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే పెన్ వాడడం ఉత్తమం. సో పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చూపు సరిగా, కొంతమందికి చూపు సరిగా లేనప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తెలియక ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది, దానివల్ల షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ చేసుకుని షుగర్ కంట్రోల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్కి ఎవరో అయినా సరే పిల్లలు ఒకళ్ళు అసిస్ట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షుగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాడే మందుల్ని తరచూ ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా మందులు వేస్తున్నారా లేదా, డోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా, షుగర్ కూడా ఏమి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా కూడా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలది. సో పిల్లలు ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యంగ్ వాళ్ళు, అంటే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా వృద్ధాప్యంలో కొన్నిసార్లు పేషెంట్స్కి నరాల సమస్యల వల్ల, పక్షవాతం వల్ల పేషెంట్స్కి ఇన్సులిన్ అవసరం కానీ పేషెంట్ స్వతహాగా చేసుకోలేడు. సో చేసుకోలేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అసిస్టెన్స్ ఉండాలి. అలా అని చెప్పి టాబ్లెట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇన్సులిన్ అవసరమైన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మనం డోస్ అనేది పేషెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సొంతగా చేసుకునే పేషెంట్స్ కూడా కొంతమందికి ఈ ఇన్సులిన్ చేసే వాళ్ళకి వచ్చేసి బాటిల్కి దీనికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, బాటిల్లో ఇన్సులిన్ డోసు 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకుని 20 తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవు, అంటే ఆ సూది పెట్టి ఆ ఇన్సులిన్ చేతితో లాగే స్కిల్ కూడా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళు పెన్ ఇన్సులిన్ వాడడం అనేది ఉత్తమం అండి. అలాగే కొన్ని రకాల షుగర్ మందులు హైపోగ్లైసిమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం అలాంటి లో షుగర్ అయ్యే టాబ్లెట్స్ వాడకుండా సేఫ్టీ ఏదైతే సేఫ్ ఉందో అదే చూసుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇలా కాకుండా అంటే చాలా మందులు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పెద్దవాళ్ళల్లో మీరు చూసినప్పుడు కామన్గా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా దానికి అడిషనల్గా గుండెకి సంబంధించిన మందులు ఒక 2 రకాలు,
తర్వాత నరాలకు సంబంధించిన మందులు 2 రకాలు, బీపీకి సంబంధించిన మందులు 2 రకాలు ఇలా ఉంటాయి. అంటే పాలీఫార్మసీ అంటారు, చాలా మల్టిపుల్

0: మెడిసిన్స్ ఉంటాయి కొంతమందిలో చూసినప్పుడు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా లేబుల్ చేసి పేషెంట్స్కి ఏ టైంలో ఏం తీసుకున్నారో కన్ఫ్యూజన్ అయ్యి, ఒకసారి రెండు బిళ్ళలు వేసుకోవచ్చు, ఒకసారి బిళ్ళ వేసుకోలేకపోవచ్చు, కొంతమంది రంగులు బట్టే గుర్తుపెట్టుకుంటారు నేను చూసే పేషెంట్స్లో, అది రాంగ్ అనమాట. సో మందు పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, షీటు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, రంగులు బట్టి అంటే ఎర్ర ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం, గ్రీన్ ట్యాబ్లెట్ పొద్దున, అలాంటివి కాకుండా వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ ఉండాలి. అలాగే మొత్తం అన్ని లేబుల్ చేసిన బాక్స్ ఒకటి ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం దాంట్లో ఇస్తే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండదు. అలాగే కొంతమంది షుగర్ పేషెంట్స్కి మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల కావచ్చు, తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాల షుగర్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల మళ్ళీ జ్వరం వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఏజ్ బట్టి పేషెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధంగా కాకుండా పెద్దవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా మందులు అనేది మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎక్కువగా పెద్దవాళ్ళలో రాత్రిపూట తరచూ యూరిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చీకట్లో బ్యాలెన్స్ తప్పి కింద పడే అవకాశం ఉంది, దానివల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్స్కి చాలా, అంటే కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ మందులు వాడుతున్న అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తరచూ, అంటే 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్టులతో సహా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, ఏజ్ వల్ల కూడా కొంతమందికి కిడ్నీ పనితీరు మందగిస్తుంది, తగ్గుతుంది. సో బేసిక్ క్రియాటిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఒకవేళ క్రియాటిన్ బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎలివేటెడ్ ఉన్నా దాని తగ్గట్టు మనం షుగర్ మందుల్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో క్రియాటిన్ అనేది బేసిక్ టెస్టే, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్, మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. సో ఎక్కడైనా సరే మనకి పేషెంట్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి క్రియాటిన్ చెక్ చేసుకుంటూ, ఎవ్రీ 3 మంత్స్ HbA1c చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళకి తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేసి మనకి డెంటల్ హెల్త్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళల్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి, అది ఏజ్ వల్ల వస్తుంది, తర్వాత షుగర్ వల్ల వస్తుంది. అంటే సెనైల్ జీరోసిస్ అంటారు, అంటే పెద్దవాళ్ళలో బాగా చర్మం పొడిబారిపోయి దానివల్ల ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కామన్గా మీరు గమనిస్తే చాలా మంది పెద్దవాళ్ళలోనూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనూ స్కిన్ అంతా బాగా పగిలిపోయి డయాబెటిక్ పేషెంట్స్లో దురద వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చింగ్ వల్ల గోకడం వల్ల అక్కడ స్కిన్ చిన్న కట్ ఏర్పడి అక్కడ సెల్యులైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కాలంతా వాసిపోయి కామన్గా ఈ 2 మంత్స్ డ్రై స్కిన్ వల్ల సెల్యులైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మంచిగా మాయిశ్చరైజర్ ఒకటి వాడుకుంటూ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్ళు తగ్గుతాయి, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, పాదాల మధ్యలో మంచి మాయిశ్చరైజర్ వాడి పద్దాక తడపకుండా కాళ్ళు జాగ్రత్త పడి, ఒకవేళ స్నానం చేసిన వెంటనే కాళ్ళు మంచి పొడి టవల్తో తుడిచేసుకుని మంచి మాయిశ్చరైజర్ రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇకపోతే దీర్ఘకాలకంగా షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు B12 సప్లిమెంట్స్, అప్పుడప్పుడు B12 ఇంజెక్షన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడం ఉత్తమం. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ అనమాట, మనకి వీళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్స్, అంటే ఇయర్లీ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్స్, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారం 60 అబో మనం ప్రిస్క్రైబ్ చేయడం అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా హెర్పిస్ అంటారు, హెర్పిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి, నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది. సో ఈ మధ్య మనకి హెర్పిస్ వ్యాక్సిన్ కూడా షింగిల్స్ వ్యాక్సిన్ అంటారు, సో అది డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మీద హెర్పిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఏంటంటే బేసికల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ 35 సంవత్సరాల షుగర్ పేషెంట్కి తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్ 75 సంవత్సరాల పేషెంట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వయోవృద్ధుల్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు అవన్నీ చూసుకుంటూనే మనం ఫ్లెక్సిబుల్గా షుగర్ కంట్రోల్ని 7-7.5 కంప్లీట్గా బెడ్ రిడన్, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉండి లే వేరే రకాల న్యూరో కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు మనం 7.5-8 కూడా 8 ఇయర్స్ అబౌ ఎండ్ స్టేజ్ లైఫ్ అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తరచూ షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సెకండ్, ఇన్సులిన్ వాడే డయాబెటిక్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ డోసే వాడాలి. తరచూ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి మందులు డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్,

0: డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో స్టూడియోలో టైం చూస్తే 10 గంటల నాటి 59:15 కావస్తుంది. ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. బోల్డ్ అన్ని కబుర్లు అయితే చెప్పుకున్నాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నేను చెప్పిన ప్రతిదీ కూడా అందరూ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇచ్చిన టిప్స్ కానివ్వండి, రోడ్డు భద్రతా విషయంలో పాటించాల్సిన నియమాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి పాటించడానికి. ఇంకొక రోజు ఇంకొక షో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే అందరికీ కూడా బై బై చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ఆధునిక యుద్దాలలో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల వ్యయంతో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగు భాషాభివృద్దికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్బంగా ఈరోజు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్దంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ అధ్యకుడు కె పవన్ కళ్యాణ్ 30 రోజుల ప్రణాళిక సిద్దం చేశారని వెల్లడించారు. ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిన్న ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తును మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో నూతన భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలకు సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కారం అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: బాగుందా? లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం 101.3 మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం వచ్చేసి 11:04:49 అయిపోయింది. సో మరి నేను మీ శృతిని వచ్చేసాను. ఈ రోజు మరి చాలా చాలా చాలా విషయాలున్నాయి. మరి ఫస్ట్ అయితే అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మరి నిజానికండి మన మొదటి పలుకు అమ్మ, మన మనసు మొదటి అర్థం చేసుకున్న మాట తెలుగు. ఎక్కడికి వెళ్ళినా మన చిరునామా మారచ్చు, కానీ మన మాటల్లో ఇతర భాషలు కూడా కలవచ్చు, కానీ మన మూలాల్ని గుర్తు చేసే మన భాషని మాత్రం మర్చిపోకూడదు. తెలుగు అంటే కేవలం ఒక భాష కాదు, తెలుగులో మాధుర్యం ఉంది, తెలుగులో ఆప్యాయత ఉంది, తెలుగులో జ్ఞానం ఉంది, అలాగే మన నేల పరిమళం ఉంది, మన సంస్కృతి ఉంది, మన గుర్తింపు ఉంది. మన తెలుగు భాష ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎక్కడ ఉన్నా కూడా మన ఇంట్లో మాట్లాడే అలాగే మన స్నేహితులతో మాట్లాడే భాషతో వచ్చే అనుభూతే వేరు, ఏమంటారు కదా. సో మరి తెలుగు భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, మన భావాల్ని ఇంకొక మనిషికి సూటిగా వాళ్ళ మనసుకు అందేలా చేర్చడానికి కూడా. అదండి సంగతి. అందరికీ ఇంకొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక మంచి పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 11:00 అయిపోయి 18 మినిట్స్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం సినిమా కవులు ప్రోగ్రామ్ లో. మరి ఈ ప్రోగ్రామ్ కి అయితే మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ ఆగస్ట్ 29th మన టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున గారి బర్త్డే, మన నాగ్ బర్త్డే అనమాట. మరి ఫ్యాన్స్ కాదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాగ్ అని పిలుచుకునేంత ఇష్టం మనకి నాగార్జున అంటే. సో అసలు కొంతమంది హీరోలు వస్తారు వెళ్తారు, కానీ కొంతమంది కాలంతో పాటు మారుతూ ఉంటారు. బట్ నాగ్ మాత్రం కాలంతో పాటు తనని తాను మలుచుకుంటూ ఉన్నారు, ఇంకా కొత్తగా మారుతూ ఉన్నారు అనమాట. సో అలాంటి వాళ్ళలో మన టాలీవుడ్ మన్మధుడు ఎప్పుడు ఫస్టే. సో ఫస్ట్ అయితే మీకోసం ఒక మంచి పాట ఇస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులు దోచుకున్న, శివ లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన, అన్నమయ్య లాంటి పాత్రలతో భక్తిరసం పండించిన ఆయన స్టైల్ మాత్రం ఎప్పుడూ స్పెషలే. హీఈస్ నన్ అదర్ దాన్ మన కింగ్ నాగార్జున. అంతే కదండి, సినిమా బిజినెస్ టెలివిజన్ రంగం ఇలా ఏదైనా అవ్వచ్చు, మన నాగ్ అడుగు పెట్టారు అంటే తన మార్క్ చూపించాల్సిందే. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటారు కదా, దానికి మన కింగ్ నాగార్జున ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాగే తన ఛామ్తో, హుషారుతో చూసే ప్రతి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ అయితే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, సో గడు చిన్ననాయన సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బంగారు రాజు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. 11:32 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ ఏంటంటే కింగ్ వందవ సినిమా స్పెషల్ అప్డేట్స్ అండ్ టైటిల్ గ్లిమ్స్ అయినా ఏదో ఒకటి ఈ రోజు నైట్ 12 లోపు అయితే రావచ్చు అదనమాట. సో మై డియర్ నాగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. అండ్ మరి ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందా, అదిరిపోతుంది అంటారా? సో విషయం ఏంటంటే తమిళ డైరెక్టర్స్ శంకర్ గారు అండ్ ఇంకా మురుగదాస్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చెప్పేసి కోలీవుడ్ లో టాక్ అయితే నడుస్తుంది. అది కనుక నిజమైందనుకోండి ప్రస్తుతం ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏమైనా మారుతుందేమో చూడాలి. అంటే ప్రస్తుతం కొంచెం ఫ్లాప్స్ మీద అలా ఉన్నారు కాబట్టి అదేమన్నా మారుతుందేమో చూడాలి. సో మరి ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ హిట్ రావాలని మనం కూడా విష్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరికోసం సాహో సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA

0: నుంచి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి సాహితీ చాగంటి అండ్ ధనుంజయ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 11:41 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. ఇలా అన్నానో లేదో అలా రిలీజ్ అయిపోయింది మన కింగ్ 100th మూవీ టైటిల్ గ్రీమ్స్ అనమాట. అసలు అదిరిపోయిందంటే, స్పెషల్లీ మన నాగార్జున చెప్పిన డైలాగ్స్, అసలు ఆ బీజిఎం, ఓ మై గుడ్నెస్, చాలా చాలా నచ్చాయి నాకు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో ఇంతకీ డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే, మనుషులు రెండు రకాలు, ఒకటి డబ్బులున్న వాళ్ళు, రెండు డబ్బులు లేని వాళ్ళు. సో డబ్బులు ఉన్నప్పుడు నా దగ్గర నన్ను, ఐ మీన్ డబ్బులు లేనప్పుడు నా దగ్గర లూజర్ అన్నారు నన్ను, మరి డబ్బులు ఉన్నప్పుడు దే కాల్ మీ ద కింగ్. వావ్, అసలు ఏమన్నా ఉన్నాయా? అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది యాక్షన్ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ మూవీలా అనిపిస్తూనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఆర్ఏ కార్తీక్ డైరెక్షన్ లో రాబోతున్న కింగ్ 100th మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. చక్కా చెక్ చూసేసేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీని డిసెంబర్ 24th రిలీజ్ చేయనట్లు ఆల్రెడీ చెప్పేశారనమాట. అది మ్యాటర్. సో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదండి సంగతి కింగ్ 100th మూవీ గురించి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మరి ఇదే నాగార్జున అండ్ డిఎస్పి కాంబినేషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను కింగ్ సినిమా నుంచి. రెడీ? నేను రెడీ. ఎస్, ఫ్యాన్స్ రెడీ, మన కింగ్ రెడీ, డిఎస్పి రెడీ, అన్ని రెడీ. ఏమంటారు? సో వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:48 క్రాస్ అయిపోయి 49 కూడా అయిపోయింది. సో మరి ఒక పక్కన కీర్తి సురేష్ అప్డేట్ పోస్ట్లు, ఇంకో పక్కన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రెండో సింగిల్ ఒక ఫోక్ బీట్ అంటున్న మాటలు. ఇవన్నీ ఎప్పటిదాకా? నిన్నటి వరకు. బట్ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. పారడైజ్ సినిమా నుంచి

పారడైజ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట, ఏషా నాగుల. సో బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా చాలా బాగుంది సాంగ్. సో మరి ఎవరైనా వినలేదు అంటే వినేసేయండి, అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. అయితే ఈ సాంగ్ కి ఒరిజినల్ సింగర్ జంగిరెడ్డి గారు అనమాట. సో ఆయనతో పాటు రామ్ మిర్యాలా కూడా కాంబినేషన్ లో పాడారు ఈ పాటని, అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉంది అనమాట. తెలంగాణ ఫోక్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద అనే సాంగ్. సో అది మ్యాటర్ అండ్ పారడైజ్ ఆల్బమ్ లో ఇంకో హిట్ పాట యాడ్ అయిందని చెప్పేసేయచ్చు దీంతో మనం. ఓకే సో మరి ఆ సాంగ్ అయితే వినండి. అండ్ రైట్ నౌ ఈ రోజు మనకి హీరో విశాల్ బర్త్డే కూడా ఉందన్నమాట స్పెషల్స్ లో. మరి నెక్స్ట్ మీ అందరికోసం సెల్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సల్యూట్ సినిమా నుంచి. మరి ఈ రోజు మన నాగార్జున, విశాల్, వీళ్ళ బర్త్డేస్ మాత్రమే కాదు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రత్యూష అండ్ హరిప్రియ బర్త్డేస్ కూడా. అండ్ ఆల్సో ఈ రోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కూడా. మరి చిన్న వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ గారు సినిమాల్లో కనిపించారు, తర్వాత నటుడిగా సీతయ్య, లాహిర్ లాహిర్ లో, సీతారామరాజు, శ్రావణ మాసం లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి అదే సంగతి, మరి నందమూరి అనే పేరు వినగానే గుర్తొచ్చే ఒక గొప్ప సినీ వారసత్వం వాళ్ళది. మరి ఆ వారసత్వంలో తనదైన ప్రయాణం సాగించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన ఆయన జ్ఞాపకం అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎడ్డాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలోని వివిధ జిల్లాల నుంచి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చే పోలీసు అధికారులు సిబ్బందికి సురక్షిత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు వీలుగా ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వసతి భవనాల నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న శంకుస్థాపన చేశారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు నవాహినిక దీక్ష పేరుతో భారత విశ్వగురు సంకల్పసిద్ది మహాయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వెనిజులా మధ్య అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరింది. వెనిజులాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందమని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:03 అయిపోయి 39 seconds అయిపోయింది. దట్ మీన్స్ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నిన్నే కదా మనం రాఖీ సెలబ్రేషన్స్ ని పూర్తి చేసుకున్నాం. అసలు అండి, మనకి అన్న, అక్క, చెల్లి ఇలా వీళ్ళు ఉండడం, లైఫ్ లో వచ్చే ప్రతి మూమెంట్ ని వాళ్లతో షేర్ చేసుకోవడం ఎంత అందమైన విషయం కదా. యాక్చువల్గా నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసు, అది కూడా ఇవాళ డే స్పెషల్ కి సంబంధించి అనమాట. సో చెప్తాను అదేంటనేది. బట్ రైట్ నో మీ అందరికోసం రంగస్థలం సినిమా నుంచి చంద్రబోస్ గారి లిరిక్ లో డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి నెక్స్ట్, ఇందాక ఒక డే స్పెషల్ కి సంబంధించి ఒక విషయం చెప్తాను, ఇంట్రెస్టింగ్ విషయం అన్నాను కదా. ఏంటంటే మ్యాటర్, ఒకే రోజు పుట్టి ఒకే వయసులో పెరిగి 100 ఏళ్ల పుట్టినరోజు పండుగని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే నిజంగా అద్భుతమే కదా. సో 1986లో ఇదే ఆగస్ట్ 29న ఇలాంటి ఒక అద్భుతం జరిగిందనమాట. మే అండ్ మెర్జోరీ వీళ్ళిద్దరూ ట్విన్స్, బ్రిటన్ లోనే ఓల్డెస్ట్ ట్విన్స్ అనమాట అప్పట్లో. అయితే వాళ్ళ 100th బర్త్డేని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు 1986 ఆగస్ట్ 29న. అప్పట్లో అదొక సెన్సేషనల్ న్యూస్.

ఆన్ రికార్డ్స్. అండ్ ఇదే మొదటిసారి కూడా. ఇలా 7 కోట్ల మందిలో ఒక్క ట్విన్స్ సెట్ కి మాత్రమే ఇలాంటి ఒక రేర్ ఛాన్స్ దొరుకుతుందటండి. నిజంగా వాళ్ళు కలిసి పెరుగుతారు, కలిసి పుడతారు, కలిసి పెరుగుతారు, అన్ని కూడా పుట్టినరోజు పండుగలు అన్ని కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో 100 రోజుల పండుగను కూడా ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ అఫ్ కోర్స్ వీళ్ళ తర్వాత చాలా మందికి ఆ ఛాన్స్ వచ్చింది, బట్ మే అండ్ మెజ్యూరి అనే వాళ్ళ ఛాన్స్ ఫస్ట్ అనమాట వాళ్ళకి జరిగింది. అండ్ అది చరిత్ర కూడా, అది సంగతి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, బోలెడర్ విషయాలు ఉన్నాయి మీకు తెలుసాలో, బట్ రైట్ నో మీ అందరి కోసం రావోయ్ చందమామ సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మన టైం వచ్చేసి 12:21 PM క్రౌజర్ పై 48 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో అప్పుడప్పుడు అండి మనం సరదాగా అనుకునే మాటలే నిజమైపోతే ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లోనే లేదంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లోనో ఎవరైనా కాస్త ఆలోచించకుండా మాట్లాడుతున్నా, లేకపోతే తెలివి తక్కువగా వాదిస్తున్నా, వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా మనం. బ్రెయిన్ లేదా నీకు, బుద్ధి లేదా, కొంచెం అయినా ఆలోచించవా, ఆ బుర్రను వాడు, ఇలాంటివి అంటుంటాం కదా. అయితే లేదా కనీసం ఎవరైనా అంటుంటే మనం వింటున్నాం కూడా. అయితే నిజంగానే అది నిజమైతే, నిజంగానే బ్రెయిన్ అనేది లేకపోతే ఏం జరగచ్చు? ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్రపాడిన పాట ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఇట వినే సారు ఢమరికం సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట. మరి 12:30 అయిపోయింది. తెలుగులో వార్తలు.
1: వార్తలు చదువుతున్నది మార్తిఫణి కుమార్. ముఖ్యాంశాలు. ప్రధాన

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మంది పైగా గాలంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. తన పర్యటన మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేస్తుందని, ఈ ప్రాంతంతో నాగరికతా సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మోదీ తన పర్యటనకు వెళ్లే ముందు చేసిన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగి ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోదీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరోవ్, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్, టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +9111230887188, +9111230887179, +9111230121113 వాట్సాప్ నంబర్, +9199682919188 లేదా ఇమెయిల్ situationroom@meae.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807, +9779709107500, +9779810326117 బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా, నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ల ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా

0: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి వారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు.
1: మేజర్ ధ్యాన్ చంద్ జీ కి జన్మ జయంతి కు హమ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే రూప్ మే మనాతే హై. ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్ సారే దేశ్ మే ఫిట్ ఇండియా మూవ్మెంట్ కో ఆగే బఢానే కే లియే 1 ఘంటే ఖేల్ కే మైదాన్ మే కార్యక్రమ దియా హై. ముజే ఖుషి హై మోదీ జీ కే నేతృత్వ మే దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బఢ్ రహా హై, నయా భారత్ కా నిర్మాణ హో రహా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజ్ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:40 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, సందడే సందడి ఈ ప్రోగ్రామ్ కి అయితే చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఇందాక బ్రెయిన్ అనేది అసలు లేకపోతే ఏం జరగచ్చు. యాక్చువల్ గా వైఫై సిగ్నల్ వీక్ అవ్వడం చూసాం, కేబుల్ సిగ్నల్ వీక్ అవ్వడం కూడా చూసాం, కానీ బ్రెయిన్ సిగ్నల్ వీక్ అవ్వడం ఎక్కడైనా చూసారా? యాక్చువల్ గా ఏం జరిగిందంటే 2007 లో అండి, ఫ్రాన్స్ లో ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏంటంటే, ఒక 44 ఏళ్ల వ్యక్తి ఏవో కొన్ని టెస్టుల కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. ఏదో కారణం కోసం ఆయనకి బ్రెయిన్ స్కాన్ తీశారు. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అతనికి 90% బ్రెయిన్ అనేది లేదు అసలు. అంటే స్కాన్లో మనకి సాధారణంగా అందరికీ ఉన్నట్టు ఆయనకి బ్రెయిన్ సైజ్ అనేది లేదు. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయి చాలా చిన్నగా ఉందిట. సో అదనమాట, అసలు మరి ఆ 90% బ్రెయిన్ లేకపోతే అసలు ఎలా ఉంటున్నారు ఆయన అనేది కదా మీ డౌట్. యాక్చువల్గా ఏంటంటే, సోషల్ మీడియాలో ఇది చూపిస్తున్నారు ఆయనకి 90% బ్రెయిన్ అనేది లేదు అని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే, 90% బ్రెయిన్ అనేది లేనట్టు కాదు, అది ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కొన్ని రకాల ద్రవాలు అనేవి ఏవో కూడా ఆయన బ్రెయిన్ లోకి నిండిపోయి ఆయన బ్రెయిన్ కంప్రెస్ అయిపోయింది, అంటే కుంచుకుపోయింది అనమాట. అది అస్సలు సంగతి. కానీ ఆయన కంప్లీట్ హెల్తీగా ఉన్నారు, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అంతా హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు అనమాట. జనరల్ గా అండి ఇలాంటివి జరగవు, కానీ ఇది ఒక మెడికల్ మిరాకిల్ అంటూ ఉంటారు చూసారా, అలాంటిది అలాంటిది జరిగింది. సో అది మరి అది బుజ్జి బ్రెయిన్ కథ అనమాట. అంతేగాని మన ఇంట్లో తిట్టినట్టుగా బ్రెయిన్ లేదా బుద్ధి లేదా అన్నట్టుగా బ్రెయిన్ లేకపోవడం అనేది అయితే జరగదు, అది వాడడం వాడకపోవడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. అది ఓకే. సో రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ కలుసుకోవాలనే సినిమా నుంచి ప్లే చేస్తాను. వింటూ ఎంజూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు

0: పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.

డీఎస్పీ అండ్ కల్పన పాడిన పాట కులశేఖర్ గారి లిరిక్స్. బ్యూటిఫుల్ సాంగ్, కలుసుకోవాలని సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. కానీ మీకు విషయం తెలుసా, అచ్చం ఇదే లైఫ్ స్టైల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు బ్రతికే జీవి ఒకటి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ యానిమల్, ఇది జీవైతే ఏదైతే ఉందో అది ఒక దేశానికే ఐకానిక్ జంతువుగా పనిచేస్తుందన్నమాట. అది ఎలా పాసిబుల్ అసలు అంటారా, వెయిట్ చేయండి చెప్తా ఈ సాంగ్ తర్వాత. రైట్ నౌ మీ అందరి కోసం పందెం కోడి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ చూసేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఎస్, పందంగోడు సినిమా నుంచి రఘు కుంచే అండ్ నాగ సాహితి అండ్ నాగ స్వర్ణ పన్న సాంగ్ అయితే వినేశారు. సో మరి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి కంగారు జంతువును చూడగానే థకీమ్ అని ఆస్ట్రేలియా దేశం గుర్తొచ్చేస్తుంది కదా. కానీ ఇదే ఆస్ట్రేలియాకి ఇంకొక ఫేమస్ ఐకానిక్ యానిమల్ ఏంటో తెలుసా? కోయిలా అనమాట. సో అంత ఫేమస్ ఎందుకంటే అది అక్కడ లైఫ్ స్టైల్, అది కనపడే తీరు, దీని వలన ఆ ఈ జంతువు కూడా, కంగారుతో పాటు ఈ జంతువు కూడా చాలా ఫేమస్ ఆస్ట్రేలియాలో. అండ్ అక్కడ మాత్రమే కాదండి, ప్రపంచంలోనే ఇది ఫేమస్ అనమాట. ఏం చేస్తుంది తెలుసా, ఈ కోయిలా అనేది దాని రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు విశ్రాంతిలోనే ఉంటుంది. మధ్య మధ్యలో తిండి కోసం చిన్న చిన్న విరామాలు ఇస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ వడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. సో ఇది ఇలా ఇలా ఇలా దాని రోజును గడుపుతూ ఉంటుంది. అండ్ మరి అంతలాగా ఏం తినేస్తుంది అనుకునేరు, జస్ట్ యూకలిప్టస్ ఆకుల్ని తింటుంది ఇది. అండ్ అవి తింటాం మాత్రమే దాని ఫుడ్, అండ్ అది తింటాం మాత్రమే దాని పని అనమాట. సో ఇంకా ఏం చేస్తుంది, అసలు ఏంటి దీని సంగతి అంటారా, అది ఈ కోయిలా అనేది చెప్పాను కదా 18 నుంచి 22 గంటల వరకు నిద్రపోతుంది. అండ్ మరి ఈ కోయిలాకి ఏదైతే మెయిన్ ఫుడ్డో యూకలిప్టస్ ఆకులు అనేవి, మరి వేరే యానిమల్స్ కూడా తింటాయా అంటే అస్సలు తినవు, ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. అండ్ అప్పుడప్పుడు అది కొంచెం పాయిజనస్ అయ్యే ఇది కూడా ఉంటుంది, యూకలిప్టస్ ఆకులు అనేవి. సో అందుకని. అండ్ దీనిలో ఉన్న ఒక రేరెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఈ కోయిలా దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అండ్ అవి కూడా మనుషుల ఫింగర్ ప్రింట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇవి ఎక్కువ టైం చెట్లపైనే ఉంటాయి. అండ్ ఈ కోయిలాకి ఇంకొక రేర్ క్వాలిటీ ఏంటంటే, ఇది ఎక్కువగా నీళ్లు తాగదు, ఎందుకంటే ఆకుల నుంచే దానికి కావాల్సిన నీళ్లు వచ్చేస్తుంటాయి, అండ్ అవసరమైనప్పుడు మాత్రమే ఇది నీళ్లు తాగుతుందట. అది మ్యాటర్. సో నాకేమనిపించింది అంటే, దీని గురించి తెలిసినప్పుడు అసలు ఏమీ చేయకుండా కూడా ఒక దేశానికే ఫేమస్ అయిపోయింది, అంత రేరెస్ట్ రేర్ యానిమల్ అనమాట మన ఈ జంతు ప్రపంచంలోనే. సో ఆస్ట్రేలియా దేశం మొత్తానికి కంగారు ఎంత ఫేమసో, ఈ కోయిలా కూడా అంత ఫేమస్. అదండి సంగతి. సో మరి మరి నెక్స్ట్ అయితే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:58 అయిపోయింది, కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 1:02 కి మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్పూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను పేర్కొన్నారు. నిబద్దత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలనాధికారి రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎండాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదండి. సో మరి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని మనం ఈ రోజును జరుపుకుంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి భాష అంటే కేవలం అక్షరాలు అనుకుంటాం కదా మనం, కానీ నిజానికి భాష అంటే ఎన్నో అనుభవాల్ని మోసుకొచ్చే భావోద్వేగాలు అని అంటారు. మరి అలాంటి అక్షరాలకి పదాలు ఇచ్చేవారు రచయితలు అన్నమాట. మరి అలాంటి పదాలకి ఒక స్త్రీ మనసుని కూడా జోడించేవారు ఎవరు? ఇంకెవరు? మన మహిళా రచయితలు. సో ఈ రోజు ఏం చేద్దామంటే మన ధీరా షోలో పాతకాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యం పైన తన కలంతో ఎన్నో రచనలు చేసిన కొందరు మహిళా రచయితల ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కాలం మారింది, కలం మారింది, ఆలోచన మారింది, ధైర్యం వచ్చింది. కానీ వీటన్నిటికీ మార్గదర్శకంగా ఉన్నది ఎంతో మంది. సో కానీ వాళ్లల్లో మనం ఈ రోజు ముఖ్యంగా మాట్లాడుకుంటుంది ఎవరి గురించో తెలుసా? రచయిత్రులు, కవయిత్రుల గురించి అన్నమాట. నిజానికండి మన తెలుగు సాహిత్యంలో మహిళా కవయిత్రుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మొల్ల. అప్పట్లో సంస్కృత పాండిత్యం అనేది అందరికి అందుబాటులో లేదన్నమాట. కాబట్టి ఆవిడ ఏం చేశారు, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగులో అందించారు. మరి ఆవిడ రచన మొల్ల రామాయణంకి తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి మొల్ల మనకి చెప్పిన గొప్ప విషయం ఏంటో తెలుసా? గొప్ప రచన చేయాలంటే గొప్ప ఆరాటం అవసరం లేదు. మన భావం నిజమైంది, మన భాష సరళమైంది అయితే చాలు, అది ప్రజలు

హృదయాన్ని తప్పకుండా చేరుతుంది. ఇది నిజమే కదా. సో మరి అంతేకాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరో ఇలాంటి నేపథ్యం అవసరం లేదు. మన ప్రతిభే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది అని నిరూపించారు కూడా మొల్ల. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వేటూరి గారి సాహిత్యంలో ఒక మంచి పాట అయితే విన్నేశారు కదా, మరి ఆ రోజుల్లో అండి మహిళలు చదువుకోవడమే అనేది ఒక పెద్ద సవాల్. మరి అలాంటి సమయంలో అలాంటి రోజుల్లో మహిళల విద్య అభివృద్ధి గురించి ఆలోచించి రాసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే నిజంగా అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి వాళ్ళకి. సో అబలా సచ్చరిత్ర అన్న రత్నమాల అనే రచన చేసిన ఆ ధీర రచయిత్రి ఎవరు? చిన్న విరామం తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నీ స్నేహం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉషా పాడిన పాట విన్నారు. మరి సిరివెన్నెల గారి సాహిత్యం అనమాట ఇది. సో మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు కవయిత్రులు రచయితల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్

0: అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 212 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం.
0: విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఈ రోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈ రోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యాం భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీలో కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం, రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్దిదారు జీవన తెలియజేస్తూ,
2: నా పేరు జీవన, మా దబ్బా బట్లపల్లి ఎస్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పిఎం అదే పథకం కింద 3,35,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆ ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం 2 నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి, ఆత్మ

0: విశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. హాకీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ధ్యాన్చంద్ భారత్కు వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన క్రీడా స్ఫూర్తి, అంకితభావం నేటితరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలియజేస్తూ,
1: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్ లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికి లో స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసే దానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
0: పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3,20,00,000 రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్టీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా

0: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఐఏ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి FM
4: 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:33 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి వాళ్ల రచనల ద్వారా చైతన్యం అందించిన కొంతమంది తెలుగు కవయిత్రులు, రచయిత్రుల గురించి ఇవాళ షోలో మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి అబల సచ్చరిత్ర రత్నమాల, దీన్ని రాసింది ఎవరో తెలుసా అండి? బండారు అచ్చమామ గారు. మన భారతదేశంలో విశిష్ట మహిళల జీవితాలను పరిచయం చేస్తూ మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారన్నమాట ఆవిడ. అంతేకాదు ఆవిడ రచనల్లో స్త్రీలని బలహీనులుగా చూడకండి, అవకాశం ఇస్తే ఆమె చరిత్ర సృష్టించగలదు అని బలంగా నమ్మారు, రాశారు. అదే విషయాన్ని తెలియజేశారు కూడా. సో చదువు ఒక మహిళ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూడా మార్చగల శక్తి అని నిరూపించేలాగా ఆవిడ రచనలు ఉండేవిట. మరి అలాగే ఇల్లిందల సరస్వతీదేవి గారు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

సినిమా నుంచి విన్న తర్వాత 141 క్రాసిఫై 8 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి మనం ఇల్లిందుల సరస్వతి దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రచనల్లో అండి సమాజం, మహిళల జీవితాలు, వారి అంతర్మథనం ఇలా ఎన్నో అంశాలు ముఖ్యంగా ఉంటాయన్నమాట. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సమాజంలో జరిగే ఎన్నో అవాస్తవాలని అందరి ముందుకి తీసుకొచ్చారట. అండ్ మన చుట్టూ జరిగే జీవితాలనే ఆవిడ కథలుగా రాసేవారట. ఈవిడ రచనల్లో కూడా ఒక సందేశం ఉంటుంది, అదేంటో తెలుసా? ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది, ఆ కథను వినడం కూడా సామాజిక బాధ్యతే అని గుర్తు చేశారు. అలాగే వాసిరెడ్డి సీతారదేవి గారు కూడా ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో ఒక శక్తివంతమైన రచయిత్రి. మరి గ్రామీణ జీవితం, సమాజంలో ఉండే అసమానతలు, మానవ సంబంధాలు, మహిళల సమస్యలు ఇలా ఎన్నో అంశాలుంటాయి. ఆవిడ రచనల ద్వారా ప్రశ్నించే మనసు ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది అనే సందేశం ఇస్తూనే సాహిత్యం అంటే కేవలం అందమైన మాటల కోసమే కాదు, సమాజంలో నిజాలను కూడా ప్రశ్నించాలి అని గుర్తు చేసిన ధీర అనమాట. సో మరి అది మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీ అందరి కోసం గాయం సినిమా నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి రచన అంటే అండి కేవలం ఒక కథను చెప్పడం అని కాకుండా తెలుగు సాహిత్యంలో తనదైన అభిప్రాయాలు విశ్లేషణ కూడా ముఖ్యమే అని చెప్పి వాటిని ఎక్కువగా తను చేసి చూపించిన రచయిత్రి ఎవరు అంటే రంగనాయకమ్మ గారు. ఆవిడ ప్రసిద్ధ రచన ఏంటో తెలుసా? బలిపీఠం. అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఒక అభిప్రాయం ఉండాలి, దాన్ని ధైర్యంగా చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండడం కన్నా కూడా సరైన ప్రశ్న అడగడమే కొన్నిసార్లు మంచి మార్పుకి నాంది అవుతుంది అనే సందేశాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందేలా చేశారన్నమాట ఆవిడ. అలాగే వోల్గా గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళల ఆలోచనలు, స్వేచ్ఛ, వ్యక్తిత్వం వీటన్నిటికీ ఒక బలమైన స్వరాన్ని అందించిన రచయిత్రి. ఒక మహిళ తనను తాను అర్థం చేసుకోవాలి, అలాగే తన వ్యక్తిత్వాన్ని వెతుక్కోవాలి అనే అంశాలు ఆవిడ రచనలో ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గోదావరి సినిమా నుంచి పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

గోదావరి సినిమా నుంచి అయితే పాట వినేశారు. మరి ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రచయితలు కవయిత్రుల రచనలోని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అండి, మనం మొల్ల నుంచి మొదలు పెడితే ఎంతో మంది రచయితలు కవయిత్రులు వచ్చారు, కాలాలు మారాయి, కళలు మారాయి, కానీ ప్రతి రచయిత్రి తన కాలంలోని మహిళల భావాల్ని అక్షరాల్లో నింపారు. కొందరు భక్తిని రాశారు, కొందరు మహిళల విద్య గురించి రాశారు, ఇంకొకరు స్త్రీ స్వేచ్ఛ గురించి రాశారు, ఇంకొకరు సమాజాన్నే ప్రశ్నించారు. ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేశారన్నమాట రచయిత్రులు. మరి అదేనండి మన తెలుగు సాహిత్యం అందం అంటే, ఏ విషయాన్నైనా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చన్నమాట. అలా అందరికీ అందేలా అందించారు మన మహిళా రచయిత్రులు కవయిత్రులు, వారి గొప్పతనం అనమాట అది. ఒక విషయం మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి, కలం చేతిలో ఉంటే కథ పుడుతుందిట, మరి అదే ధైర్యం మనసులో ఉంటే చరిత్ర పుడుతుంది. సో మరి అలాంటి ఒక ధీరగా ప్రతి మహిళ ఎదగాలి అని కోరుకుంటూ ఇది ఇవాల్టి షో. మరి నెక్స్ట్ మనం 2:30 సందడే సందడిలో కలుద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి.

రాధాగోపాలం సినిమా నుంచి అయితే పాట విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2 గంటలు అయిపోతుంది. మరికొద్ది సేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు రాదు పో.
2: నీకు వస్తుంది పో.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the banker to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఇంటైపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, ఎలా ఉన్నారు అందరూ? ఏమిటి సంగతులు? మార్నింగ్ నుంచి నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం స్పెషల్లీ. సో మరి నాకైతే ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. హాయ్ శృతి మేడం నమస్తే అంటూ సందడే సందరికి శుభ మధ్యాహ్నం అంటూ రఘుబీర్ సింగ్, సుగ్నాభాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్. నెక్స్ట్ రామరూపాడు విజయవాడ నుంచి రమా చంద్రరావు బ్రదర్స్ అట. ఓకే, నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలి నుంచి మెసేజ్. ఓకే ఓకే, వీళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సండే సండే అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, సండే సందరికి స్వాగతం, సుస్వాగతం అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదా, సో ఆ విషెస్ కూడా వచ్చేసాయి. అండ్ మరి నేనైతే ఈ రోజు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒక తెలుగు సామెత అనమాట. ఆ తెలుగు సామెతకి మీరు జస్ట్ నాకు జవాబు పంపిస్తే చాలు. ఓకే, చాలా ఈజీగా అడుగుతాను. సో మరి మనకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 8662488114. ఈ నెంబర్ కి అయితే పంపించేసేయండి మీ ఆన్సర్ ని. ఓకే, సో ఆ ఇంటికి ఆ సామెత ఏంటంటే, తల్లి ఆకుపచ్చన, తండ్రి నలుపు, పిల్లలేమో ఎర్రన. ఇంతకీ అది ఏంటి? తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, అది ఏమై ఉండొచ్చు? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మరి శృతి వస్తే నాని రావాలి కదా, నాని పాట రావాలి కదా, నాని రాడనుకోండి అఫ్ కోర్స్. సో రైట్ నౌ మీ అందరి కోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

అనురా కులకర్ణి అండ్ కీర్తన వైద్యనాథన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 241 క్రాస్ అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నాకు ఫస్ట్ అయితే నాగేంద్ర గుంటూరు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ నాగేంద్ర. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే. సో ఎవరంటే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అని చెప్పేసి రామచంద్రరావు గారు బ్రదర్స్ రావరపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే వచ్చింది గౌస్ అనంతపురం నుంచి. వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అస్సలు కాదు. ఓకే, పుచ్చకాయ కాదు. చాలా మంది పుచ్చకాయ అంటూ

ప్రెజర్ చేశారు బట్ పుచ్చకాయ అయితే కాదు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, దాన్ని బట్టి చెప్పండి. ఓకే, పడిన జోగానంద్ర కాల్ నుంచి అప్పలరాజు గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి మీరు, తాంబూలం అట. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కలంగడి పండు. ఒక్క నిమిషం కంగారు పడ్డానండి నేను కాసేపు, తర్వాత ఓహో ఓకే ఇవాళ తెలుగు భాష దినోత్సవం కాబట్టి మీరు అలా పంపించుంటుంటారని. మొత్తానికి మీరు కూడా పుచ్చకాయ అంటారు, పుచ్చకాయ కాదు. రమేష్ దొంతి అనంతపురం నుంచి సీతాఫలం పండు అంటున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కూడా పుచ్చకాయ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ వై గోపి పాటివాండ్ల ఓకే ఆకు వక్క అట సున్నం, ఆకు వక్క సున్నం అని చెప్పేసి పంపించారు. ఓహో ఓకే. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ కూడా పుచ్చకాయకే ఓటు. భాస్కర్ పడిన కూడా సేమ్. అండ్ కనకారావు గారు పడిన నుంచి దానిమ్మకాయ ఆర్ అని చెప్పి ఇంకో ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. నెక్స్ట్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ అనమాట, సీతాఫలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి ఇంకా టైలర్ భారతి కూడా సేమ్ తాంబూలం అని ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గడ్డ మంకయ్య గారు బ్రామచిలక అంటున్నారు, ఇది ఎలా పాసిబుల్ అండి, అచ్చో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సేమ్ ఆన్సర్ ఆకు వక్క అని చెప్పేసి అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ రామళ్ళికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే పనసపండు ఆర్ తాటి పండు అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా పుచ్చకాయకే ఓటు. నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది, ఏలూరు జిల్లా పాపారావు గారు టీ నరసాపురం. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి కూడా తాంబూలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట, అనూష డేనియల్ ఓకే సో తాంబూలం అనే ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందరే సందరి అంటున్నారు, అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి గారు, అక్తర్ వాలి భాష అంబి ఓకే ఆకు బక్క సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి స్వాగతం అంటూ. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ బార్డర్ మెల్లన్ అంటూ మెసేజ్ చేశారు, లేదా సీతాఫలం కూడా అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఫనీ సత్యశ్రీ యూకే, తెనాలి నుంచి మీరు యూకేకి వెళ్ళారా, ఓకే టీ అని మెసేజ్ చేశారు. టీయా, టీ ఎలా ఎలా హౌ. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి యాలకుల అంటూ మెసేజ్ చేశారు. రత్నం వైజాగ్ అక్షింతలు అంటున్నారు, ఎలా అండి ఎలా, నేను అన్నది ఏమిటి. ఎనీవేస్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ తాటి పండు లేదా దానిమ్మ పండు అంటున్నారు. ఓకే సో సీరియస్ గా నా క్వశ్చన్ ఇంకొకసారి చెప్పాలి అనిపిస్తోంది. విషయం ఏంటంటే తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, ఇది ఒక తెలుగు సామెత మనకుందనమాట. సో ఇంతకీ దీనికి వచ్చే జవాబు ఏంటి, ఇది నా క్వశ్చన్. సో మరి దీనికైతే పాసిబుల్ గా రెండు జవాబులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండిట్లో ఏది పంపించినా కరెక్టే. సో మరి చాలా మంది అయితే పుచ్చకాయ అంటున్నారు, తాంబూలం అంటున్నారు, అండ్ కొంతమంది టీ అన్నారు, యాలకులు ఉన్నారు, అక్షింతలు అన్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో మరి ఇంతకీ మీరే అంటారు, నాకు పంపించేసండి మీ ఆన్సర్ ని 8662488 14 ఈ నెంబర్ కి. రైట్ నా మీ అందరి కోసం మాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్.

రంజిత్ అండ్ కల్పన పాడిన పాట సాహితీ లిరిక్, బ్యూటిఫుల్ సాంగ్. మాస్ సినిమా నుంచి విన్న తర్వాత 250 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆదిత్య మెసేజ్ చేశారు, ప్రశ్న ఏమిటి అట. రెండు సార్లు చెప్పాను ఆదిత్య, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నీకోసం చెప్తున్నా. తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లనా, పిల్లలేమో ఎర్రన అని ఏమై ఉండొచ్చు? ఈ తెలుగు సామెతకు జవాబు తెలిస్తే పంపించేసే నాకు 8662488114 ఈ నెంబర్ కి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తరాలపల్లి గ్రామం నుంచి జేరుబోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు.

0: నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు మాత్రం భూదాన్ పోచంపల్లి నుంచి బొగ్గు అంటున్నారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ అండ్ కలీం ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. సో నాకెందుకో క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనిపిస్తుంది. సో అందరూ అయితే టగా టగా టగా పంపించేస్తున్నారు ఆన్సర్లు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్స్. బట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మాత్రం అనూష, కే నిప్పు రవ్వలు పచ్చగా ఉంటాయి, కాలినప్పుడు బొగ్గు నల్లగా ఉంటుంది, దాని నుండి వచ్చే మంటల నుంచి వచ్చే నిప్పు రవ్వలు ఎర్రగా ఉంటాయి. అయ్యా బాబోయ్, సూపర్ అసలు మీరు, మీ లాజిక్ నాకు నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అది కాదనమాట ఇవాళ నా క్వశ్చన్ కి ఆన్సర్. ఆశయ శ్రీనివాస్ బెంగళూరు నుంచి తాటిపండు అంటున్నారు. నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పనసకాయకు వచ్చారు మొత్తానికి గడ్డ మాంకయ్య గారు రామచిలక నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఇంకా ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి గోరింటాకు అంటున్నారు. ఇక్కడ మీరు నల్లదా అనే లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చాలా మంది, నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మిరప చెట్టు అని పంపించారు. ఓకే సార్, మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తాటి చెట్టు అంటూ ఆదిత్య పంపించారు. కాదుగా, నున్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియా శృత్విక పుచ్చకాయ అంటున్నారు, అది కూడా కాదు. రాజోల నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్, పుచ్చకాయ కాదు. వై గోపి పాటి బండ్ల నేరేడు పండు అంటున్నారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి సీతాఫలం. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఓకే పుచ్చకాయనే పంపించారు. చాలా మంది ఇదే పంపించారు. బట్ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే మిరప మొక్క లేదా టమాటా మొక్క అనమాట దీనికి ఆన్సర్. అదండి సంగతి, తెలుగు సామెతలు అలా ఉంటాయన్నమాట. ఎనీవేస్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కదా, సో నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ లైట్స్ ఎన్నిసార్లు చూసుంటాం, ఎన్నిసార్లు కదా ఈ ట్రాఫిక్ లైట్స్ ఏంటి ఇలా అనగానే అందులో ఎన్ని రంగులు ఉంటాయి అని అనుకుంటారా? అలా అస్సలు అడగను. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి, అసలు మనం అంత ఈజీగా ఎలా అడుగుతాం కదా, ఈ ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? ఇది మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి 8662488148 నంబర్ కి. ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? ఇది అనమాట నా క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, the bank to every Indian.

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 FM న్యూస్ హెడ్ లైన్స్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి క్రీడాకారుడికి, మీ అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ కు నివాళులు అర్పిస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో గిరిజన ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తామని, ఆ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను మళ్లీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని

మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ వరకు తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచాలని తెలంగాణ రాష్ట తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ నందవరం మృదుల ఉభయ తెలుగు రాష్టాల విద్యాశాఖ అధికారులను కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ నుంచి ఖేలేగా భారత్ జీతేగా భారత్ అనే థీమ్తో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ సెటన్ నిర్వహించారు. ఏలూరు జిల్లా రావికెంపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా పోలీసు సిబ్బంది సమాజంలో రక్షణ కల్పించే కొత్త చట్టాల గురించి మరియు వాటి అమలు తీరును వివరించారు. మహిళలు మరియు విద్యార్థుల కోసం శక్తి యాప్ గురించి, అలాగే అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ డయల్ 112 మరియు 181 నంబర్ల ప్రాముఖ్యతను తెలియజేసి వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. ఉద్యోగులు, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను వారికి అందించాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో సౌర విద్యుత్ ప్లాంట్ను గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెటి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కిట్టి చెరుకూరి తెలిపారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:03 PM క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనము నామ్ సందడి సందడి గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ అర్జున్ శృతి. సో మరి నేను న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? నిజంగా అండి అసలు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయంటే అందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రవాణా నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ రవాణా రద్దీ సూచికలు, రవాణా లేదా రద్దీ సూచికలు అంటున్నారు ఆదిత్య. ఓకే, నెక్స్ట్ గుర్తు దీపాలు అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపూర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీధి దీపాలు అంటున్నారు జైర్పోతులు బుచ్చయ్య తరాలపల్లి నుంచి. ఓకే, నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దిపేట మండలం కడప జిల్లా నుంచి కాంతి సంకేతాలు అంటున్నారు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రస్తా దీపాలు అంటున్నారు. యు మీన్ రాస్తా? ఓకే, రాస్తా అంటే మార్గం కదా. ఓకే, నెక్స్ట్ వీధి దీపాలు అంటూ కనుపర్తి అశోక్ మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ నియంత్రణ రేఖలు అంటూ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు రవాణా సాంకేతకాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ సమాచార దీపాలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి ఇంతకట్ క్వశ్చన్ లో ఒక డౌట్ ఉందన్నమాట, మిరపకాయలో గింజలు తెలుపు రంగులో ఉంటాయి కదా? ఓకే, సో నాకు అర్థమైంది మీ క్వశ్చన్, చెప్తాను ఆన్సర్ దీనికి తప్పకుండా. నెక్స్ట్ మెసేజ్ మనకి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో దృశ్య సంకేతం అంటారు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ అయితే శంకర్ అనంతపురం నుంచి మార్గరెట్ నిర్దేశ దీపాలు అట. యా బాబాయ్, దానికి దండం కూడా పెట్టారు నాకు. నెక్స్ట్ మెహబూబ్ ఇంకా కలీం ఆత్మకూరు నుంచి ట్రాఫిక్ లైట్స్ అని పంపించారు తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ సంకేత దీపాలు అంటున్నారు రమా సుందరి నెల్లూరు నుంచి. నెక్స్ట్ మెసేజ్ నాగకృష్ణ అండ్ కె సాయి కృష్ణ ప్రసాద్ బొండలవాడ నుంచి రవాణా దీపాలు అంటున్నారు. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రద్దీ సంకేతాలు. ఓకే, సో నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రవాణా దీపాలు లేదా సాంకేతిక దీపాలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ రద్దీ సాంకేతిక దీపాలు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సాయి దర్శన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి ఓకే కాంతి సంకేతాలు లేదా ట్రాఫిక్ లైట్స్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనుష ఇంకా డేనియల్ ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రోడ్డు రవాణా సంకేత గీతలు లేదా రోడ్డు రవాణా మార్గ గుర్తులు అని అంటారు అంటున్నారు. నెక్స్ట్ రాకపోకల కాంతులు అంటూ ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సాంకేతిక దీపాలు అంటున్నారు. అండ్ ఇలా ఇలా ఇలా చాలా మంది అయితే మెసేజ్ చేశారు, బట్ నా దగ్గర అయితే ఒక డిఫరెంట్ ఆన్సర్ అయితే ఉంది, అదేంటో కూడా నేను చెప్తాను. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు. ఓకే, సో దీనికి ఆన్సర్ అయితే చెప్పండి. అండ్ ఇంతాక మనకి దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఇంతాకటి క్వశ్చన్ లో ఒక డౌట్ రేజ్ చేశారు కదా, సో తల్లి ఆకుపచ్చన తండ్రేమో నల్లనా పిల్లలేమో ఎర్రనా అంటే మెరుపు మొక్క ఎలా అయింది, అందులో గింజలు తెల్లగా ఉంటాయి కదా మరి నల్లనా అన్నారు కదా అని. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లాజిక్, తల్లి ఆకుపచ్చన అంటే మెరుప మొక్క అనమాట, తండ్రేమో నల్లనా అంటే నల్లటి నేల, పిల్లలేమో ఎర్రనా అంటే మిరపకాయలు, అలాగే టొమాటోలు కూడా అవుతాయి. సో టమాటా మొక్క, నెక్స్ట్ నల్లటి నేల, నెక్స్ట్ టొమాటోస్, అదండి సంగతి, అదనమాట లాజిక్ ఈ తెలుగు సామెతకి జవాబు మిరప మొక్క లేదా టమాటోలు అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇక్కడ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, మరి మీరు కూడా చెప్పండి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే నాకు పంపించేసేయండి 8662488114. ఈ నెంబర్ కి రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. లవ్లీ సాంగ్, ఎస్పీ బాలు గారు అండ్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట. సో మరి 3:13 PM క్రాస్ అయిపోయి 21 seconds అయిపోయింది మన టైం, సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ అయితే కీర్తి రాజు కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రహదారి సాంకేతిక దీపములు అంటారని. ఓకే, సో మరి నిన్న నుంచి శోభారాణి రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ట్రాఫిక్ సంకేత దీపాలు అంటారు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ రద్దీ సంకేత దీపాలు అంటారు అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ చేశారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రద్దీ నియంత్రణ దీపాలు అంటూ మెసేజ్ చేశారు మునీం, ఓకే ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఓకే రామళ్ళకోట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జి సింగవరం, ఓకే నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ ట్రాఫిక్ సంకేత దీపం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఎం దేవి, మొదటి క్వశ్చన్ కి మా ఆన్సర్ సీతాఫలం అంటున్నారు. మీరు ఇంకా మొదటి క్వశ్చన్ లోనే ఉన్నారా? అయ్యయ్యో, దానికి ఆన్సర్ అయితే మిరప మొక్కండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వాహనాలు నియంత్రణ రంగుల సంకేత దీపాలు అంటున్నారు. మొత్తానికి అన్నిటినీ తీసుకొచ్చేసారు పేర్లోకి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నియంత్రణ దీపాలు అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి. అటు ఇటుగా అందరూ చాలా వరకు దాదాపుగా దగ్గరకు వస్తున్నారు. ఇంకొక జస్ట్ ఒక చిన్న పదాన్ని కాస్త మారిస్తే చాలన్నమాట, నా దగ్గర ఉన్న ఆన్సర్ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో శ్రుతమ్మ ఎలా ఉన్నావు, లంచ్ అయిందా, స్పెషల్ ఏమిటి అంటున్నారు. ఓకే, నియంత్రణ గుర్తించే దీపాలు అట ట్రాఫిక్ లైట్స్ అంటే. నెక్స్ట్ రద్దీని నిరోధించే దీపాలు అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల, రద్దీ సూచనల దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సంచార సూచక దీపాలు అంటున్నారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్. ఓకే, ఛాయా దీపాలు అంటున్నారు గౌస్ అనంతపురం నుంచి, రాజోల్ నుంచి జయన్న. అయితే వేరే క్వశ్చన్ అడగండి మేడం అట, దీనికి ఆన్సర్ రావాలి కదా. ఓకే, నెక్స్ట్ హరికృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగునూరు నుంచి, రహదారి సంకేత దీపాలు అంటున్నారు. అండ్ తులసి అయితే మోనికా అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ట్రాఫిక్ సిగ్నల్ అట ఓకే తెలుగులో. నెక్స్ట్ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ మనకి పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ రోడ్ రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు. అండ్ దగ్గర దగ్గర ఇలాంటిదే రవాణా నియంత్రణ దీపాలు అంటూ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ నుంచి అనమాట ఝాన్సీ శ్రావణి ఇషు మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి సేమ్ ఇలాగే రోడ్ నియంత్రణ దీపాలు అంటూ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ. ఓకే, సక్రమ సంచార మార్గ దీపాలు అన్నారు నాసికవేణు దేశాయిపేట నుంచి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి అయితే లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఎనీవేస్, ఇంతకి ఏమిటి శృతి దగ్గర ఉన్న ఆన్సర్ అంటే త్రివర్ణ సంకేత దీపం అట. సో మనకి ట్రాఫిక్ లైట్స్ లో మూడు కలర్స్ ఉంటాయి కదా, మూడు రంగులు, సో అందుకని త్రివర్ణ సంకేత దీపం అంటారని నాకు నిన్ననే తెలిసింది. అదండి సంగతి. ఓకే, సో దీనికైతే చాలా మంది దగ్గర దగ్గరగా వచ్చేసారు, చాలా కరెక్ట్ గానే చెప్పారు, బట్ అన్ని కూడా కరెక్టే. రద్దీ నియంత్రణ దీపాలు కరెక్టే, రవాణా

రవాణా నియంత్రణ దీపాలు అని చెప్పేసి చెప్పారు, అండ్ చాలా కరెక్ట్ గా చెప్పారు అందరూ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ ఈ గ్యాప్ లో మనకి ఇంకోటి కూడా వచ్చేసింది, రవాణా సాంకేతిక దీపాలు అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఎనీవేస్, ఈ క్వశ్చన్ ని ఇక్కడతో ఆపేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకి 3

0: సో అలా రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏమై ఉండొచ్చు మీకు తెలిసి నాకు ఆన్సర్ చేయండి 8662488114 ఈ నెంబర్ కనమాట. ఓకే సో మరి నెక్స్ట్ మీ అందరికోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా బ్యూటిఫుల్ సాంగ్ గోవిందా గోవిందా సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

గోవిందా గోవిందా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రాజ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర అండ్ కోరస్ పాడిన పాట సిరివెన్నెల గారు లవ్లీ లిరిక్ అనమాట. సో మరి 3:24 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన సందరి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్, రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏది అని చెప్పి. సో దానికైతే చాలా మంది ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీకు తెలుసా విన్నారనే నేను అనుకుంటున్నాను సో ఈ రోజు షో. సో మరి నాకైతే ఒక్కరు మాత్రం గౌస్ అనంతపురం నుంచి మాత్రం తాబేలు అని ఆన్సర్ పంపించారు. యాక్చువల్ గా తాబేలు అండి 4 నుంచి 7 గంటలే నిద్రపోతుందట. అఫ్ కోర్స్ అది ఎప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది కానీ నేను అడుగుతున్న దానికి అది మ్యాచ్ అవ్వదు అనమాట. ఓకే, సో 18 నుంచి 22 అవర్స్ దాకా నిద్రపోయే జీవి అని నేను చెప్పాను. ఓకే, సో మరి ఆలోచించండి ఏమై ఉండొచ్చు అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి చాలా మంది మెసేజెస్ చేశారు ఎగ్జాక్ట్ గా. కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నెక్స్ట్ శ్రీను ఆయిరాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ రమాసుందరి నెల్లూరు నుంచి, అండ్ పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బొండలవాడ నుంచి, అండ్ కనకారావు గారు పెడన్ నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనమాట అనూష డేనియల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ, అండ్ ఆల్సో పెడన నుంచి భాస్కర్, అండ్ ఎనుగండ నాగేంద్ర ఫ్రమ్ గుంటూర్, అండ్ అక్కర్పాక నుంచి రామాగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నెల్లూరు నుంచి. ఓకే, సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జి సింగవరం, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అనమాట, నజీర్ నూర్జహాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మహమ్మద్ ఇనాయతుల్లా గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ సత్యభార్గి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. అండ్

టెక్స్ట్ మెసేజ్ అయితే కనపర్తి అశోక్ మంగళగిరి నుంచి అండ్ ఆల్సో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి అండ్ నెక్స్ట్ ఓకే మెసేజ్ మాత్రం మేడం క్వశ్చన్ మళ్లీ చెప్పండి వినలేదు అట. ఓకే తప్పకుండా చెప్తాను. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుంచి అండ్ నెక్స్ట్ మెసేజ్ వీక్లీ బజార్ నుంచి బుర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా నుంచి అండ్ వై గోపి పాటి బాండ్ల ఓకే రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మీ వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్ అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ అనమాట ఝాన్సీ ఇంకా శ్రావణి ఆయేషా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి ఓకే సో పిల్లి కొల్లా భల్లూకం అంటూ మెసేజ్ చేశారు. నో నో నో నో సో వేరే జీవ ఒకటి ఉంది అండ్ అదైతే నేను క్లూ కూడా చెప్తాను నెక్స్ట్ మీకు దాన్ని బట్టి ఆన్సర్ పంపించండి. ఓకే గాజులు రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ పిల్లి అంటూ మెసేజ్ చేశారు ఆదిత్య కాదు. అండ్ నేను చెప్పాను అది ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది అని ఆదిత్య. సో ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. సో ట్రై చేయండి ఓకే నేను క్లూ చెప్తాను ఎలాగో నెక్స్ట్ దాన్ని పట్టి ట్రై చేయండి. అంజన్ ఫ్రమ్ దేశీ రెడ్డిపల్లి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నేను మార్నింగ్ విన్నాను అంటూ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ మెసేజ్ చేశారు. వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ షో వినందుకు. అండ్ నెక్స్ట్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ నేనైతే కాదు బాబోయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు అనూష. ఓకే సో ఓకే అసలు 18 నుంచి 22 గంటలు నిద్రపోతే నువ్వు అసలు రోజులే ఎప్పుడు మెలుగుగా ఉన్నట్టు అనూష. సో ఇంట్లో ఇంకేం లద్దబుడి దిబుడే అనమాట. సో ఎనీవేస్ నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. ఓకే సో క్లూ చెప్తా అన్నాను నా బాధ్యతగా చెప్తాను ఏంటంటే ఆస్ట్రేలియాకి కంగారు ఎంత ఫేమసో ఆస్ట్రేలియా దేశానికి ఈ యానిమల్ కూడా అంత ఫేమస్ అనమాట. సో 18 నుంచి 22 గంటల పాటు నిద్రపోతుంది యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది మనలాంటి ఫింగర్ ప్రింట్స్ హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ లాంటి ఉంటాయి దానికి అది చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి అది ఏమైందో. ఓకే జస్ట్ నేను ఒక పాట ప్లే చేస్తాను ఈ గ్యాప్ లో నాకు మీ ఆన్సర్ పంపించేసండి. రైట్ నౌ మీ అందరి కోసం నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: డీఎస్పీ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 3:33 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మరి సండే సండే షో టైమ్ అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ నాతో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నెక్స్ట్ మెసేజ్ మనకి నాసికి వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పదిపుట్టు బయలు నుంచి పాకాల మండలం అనమాట జల్లా జయరాం. ఓకే, వెల్కమ్ టు సండే సండేడా. ఓహో, మేము వెల్కమ్ చెప్పుకొని చాలా సేపు అయింది. ఎనీవేస్, మీకు ఇప్పుడు వెల్కమ్ నేను చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి మెసేజ్ అయితే లేదు ఇంతకి. ఓకే, మీరు ఇప్పుడే ట్యూన్ చేస్తున్నట్టున్నారు కదా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆదిత్య స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, నెక్స్ట్ అయితే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. పాలెం పోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనుష డేనియల్ ఉదయగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, సో మరి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి రాఘవయ్య కంగారు అంటున్నారు. కంగారు కాదండి, ఆస్ట్రేలియాలో ఫేమస్ కంగారు. ఓకే, బట్ దానితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ యానిమల్ కూడా ఫేమస్ అనమాట. ఓకే, సో దాని గురించి అడిగా నేను. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం అక్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి కోలా అనమాట. ఓకే, కొంతమంది కోయలా అంటారు, కొంతమంది కోలా అంటారు, రకరకాలుగా చెప్తారు దీన్ని పేరు మాత్రం. సో రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు నిద్రపోతుంది. ఆస్ట్రేలియాలో కంగారుతో పాటు ఈ జీవి కూడా చాలా ఫేమస్ అనమాట. సో చెప్పాను కదా, స్పెషలీ మన మనుషుల్లాంటి ఫింగర్ ప్రింట్స్ ఈ జంతువుకు ఉంటాయి. అది ఓకే, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది ఇది. ఓకేనా, సో మరి దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. సో ఓకేనా, ఎగ్జాక్ట్ గా ఒక తెలుగు కథ చెప్తాను. దాని నుంచి నేను ఏ క్వశ్చన్ అడుగుతాను చిన్న గ్యాప్ తీసుకుని చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల

0: ఎలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: తెలుగు కథ చెప్తాను అన్నాను కదా, అది కూడా అలాంటి ఇలాంటి కథ కాదు, రాజుల కాలం నాటి కథ అనమాట. సో ఈ కథ ఏంటంటే, అనగనగనగనగా చిత్రవర్మ అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒక రోజు ఏంటంటే, ఆ రాజుకి వీళ్లలో ఎవరు తెలియగల వాళ్ళు తెలుసుకోవాలనిపించిందిట. సో ముగ్గురిని పిలిచాడు. ఒక పిల్లిని చూపించి ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని దాని బరువు ఎంత ఉందో ఊహించి చెప్పమన్నారు. సో ఎవరు సరిగా చెప్తే వాళ్లే తెలివైన వాళ్ళు అనేది ఈ పరీక్ష చెప్పేస్తుందనమాట. సో ఏమిటి ఈ పరీక్ష, ఇలా ఉంది అలా ఎలా చెప్తాము అని మంత్రులు వాళ్ళలో వాళ్ళే గొనుక్కున్నారు, అది వేరే విషయం. సో మొదటి మంత్రి దగ్గరకు వచ్చారు, పిల్లిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని కొంచెం అటు ఇటుగా ఊపి తర్వాత ఏం చేశారంటే, 4 కిలోలు ఉంటుంది మహారాజా అని చెప్పాడు. అండ్ రెండో మంత్రి వచ్చాడు. రెండో మంత్రి వచ్చి ఆ పిల్లిని పట్టుకుని 3 కిలోలు ఉండొచ్చు అని చెప్పాడు. మరి మూడో మంత్రి కూడా వచ్చాడు. సో అతను ఏం చేశారంటే, రాజా ఈ పిల్లి ఎంత బరువు ఉంటుందో నేను చెప్పలేను కాని మన ధాన్యాగారంలో ఉన్న త్రాసును తెప్పిస్తే నేను చెప్పగలను అన్నాడు. అయితే రాజు వెంటనే, అలా ఎలా ఈ ఈ గేమ్ లో అంటే ఈ పరీక్షలో ఉన్నది ఒకే ఒక నియమం ఏమిటంటే పిల్లిని మాత్రం తూకం వేయకూడదు అని చెప్పాడు. పిల్లిని మాత్రం తూకం వేయకూడదా, సరే అయితే త్రాసును తెప్పించండి నేను చెప్తాను అన్నాడు. ఇదేమిటా తూకం వెయ్యొద్దు అంటే త్రాసును తెప్పించమంటున్నాడు అనుకుని రాజు అయినా సరే తెప్పిస్తారు. అయితే అప్పుడు ఆ రాజు, ఆ మూడో మంత్రి ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్లిని తన ఒళ్ళో పెట్టుకుని దాన్ని పట్టుకుని తన ఎక్కి నుంచుంటాడు ఆ త్రాసుని. సో ఇప్పుడు మొత్తం బరువులోంచి, తన బరువు ఆ పిల్లి బరువు కలిపిన బరువులోంచి తన బరువు తీసేస్తే పిల్లి బరువే కదా, అదనమాట ఆయన తెలివి. సో మూడో మంత్రి తెలివి. సో అలా మూడో మంత్రి తెలివైన వాడు అని చెప్పేసి తేలిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ కథలోంచి ఈ కథకి మీరు టైటిల్ ఏం పెడతారు? ఒక మంచి తెలుగు టైటిల్ పెట్టాలన్నమాట. కానీ ఒక చిన్న నియమం కూడా ఉంది ఇక్కడ, ఏమిటంటే తెలివిగల మంత్రి అని మాత్రం పెట్టకూడదు, ఇంకేదైనా పెట్టచ్చు మీ ఇష్టం. ఇక మీరు ఎంత క్రియేటివ్ గా పెడతారు లేకపోతే ఎంత సరదాగా పెడతారు అది మీ ఇష్టం. సో ఈ తెలుగు కథకి మీరు ఒక టైటిల్ పెట్టాలి. సో ఓకేనా? సో మరి ఒక చిన్న పాట అయితే ప్లే చేస్తాను మీకు, బట్ దానికన్నా ముందు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఈ కథని. సో అనగనగా చిత్రవర్మ అనే రాజు, ఆ రాజుకి ముగ్గురు మంత్రులు. సో వాళ్లలో ఎవరు తెలియగల వాళ్ళో తెలుసుకోవాలనే కోరిక రాజుకు వచ్చింది. సో ముగ్గురిని పిలిచాడు, ఒక పిల్లిని చూపించాడు, ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని బరువెంతో ఊహించి చెప్పమన్నాడు. సో ఇక్కడ ఉన్న నియమం ఏంటంటే, పిల్లిని మాత్రం అనేది అక్కడ కొటేషన్స్ అనమాట. సో పిల్లిని మాత్రం తూకం వెయ్యద్దు, అలా తూకం వేయకుండా మీరు ఊహించి చెప్పాలి అన్నారు. సో మొదటి మంత్రి ఏం చేశారు, 4 కిలోలు ఉంటుంది అన్నారు. రెండో మంత్రి 3 కిలోలు ఉండొచ్చు అన్నారు. మూడో మంత్రి, సో ఒక త్రాసు తెప్పించి దాని మీద తను నుంచొని దాంతో ఆ ఒళ్ళో పిల్లిని పెట్టుకుని ఆ ఇద్దరి బరువులోంచి పిల్లి బరువుని ఈజీగా కనిపెట్టేశాడు అనమాట. అలా ఎలా చెప్తావు అంటే, మీరు పిల్లిని మాత్రమే బరువు వేయొద్దన్నారు కానీ నన్నుతో నాతో కలిపి వేయొద్దం లేదు కదా అన్నారనమాట. సో అందుకే ఏంటంటే క్వశ్చన్ మనం ఎవరినైనా అడిగేటప్పుడు ఆలోచించి మరీ అడగాలి, ఇలాంటి తెలివిగల వాళ్ళు ఉంటారు. ఎనీవేస్, మరి మొత్తానికి తెలివైన మంత్రి అయితే కనిపెట్టబడ్డాడు. సో మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్ లో ఐ మీన్ ఈ స్టోరీలోంచి ఒక టైటిల్ చక్కగా మీరు పెట్టి నాకు పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

జుమ్మంది నాదం మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఎస్పి బాలు గారు అండ్ గీతా మాధురి పాడిన పాట అనమాట. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్. సో మరి 3:49 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన షో టైం. సో మరి నెక్స్ట్ మనకి చాలా చాలా టైటిల్స్ అయితే వచ్చేసాయి, బట్ దానికన్నా ముందు ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్స్ నల్గొండ జిల్లా నుంచి చిత్రియాల గ్రామం నుంచి అనమాట. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన కరెక్ట్ గా పంపించారు కోలా అని చెప్పేసి. నెక్స్ట్ చిల్క నారాయణ అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ కోలా అని చెప్పేసి. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు నేను అడిగిన కథకైతే టైటిల్స్ వచ్చేసాయి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు నేను అడిగిన రాజుల కథకి టైటిల్ సూక్ష్మ దృష్టి కలవాడు అని చెప్పేసి. ఓహో వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే వై గోపి పాటి బండ్ల తేనా టైటిల్ తెనాలి రామకృష్ణ అట. అయ్యయ్యో ఓకే. సో మరి నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడం నుంచి విచిత్ర మంత్రి అంటున్నారు. పాపం అంత కష్టపడి ఆయన అంత బాగా పిల్లి బరువుని కనిపెడితే మీరు విచిత్ర మంత్రి అంటున్నారు చివరికి ఆయన్ని. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రమాసుందరి నెల్లూరు నుంచి రాజుగారి కోరిక పిల్లిగారి రాజసమట. బాగుందండి మీది కూడా. నెక్స్ట్ రత్నం వైజాగ్ నుంచి బరువైన మంత్రి. అమ్మ బాబోయ్ బరువైన మంత్రి.

0: ఓకే, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, తెలివి తక్కువ రాజు అట. ఓహో, నేను తెలివైన మంత్రి అని పెట్టొద్దన్నాను, మీరు తెలివి తక్కువ రాజు అని చేశారా? ఆహా, మీది కదా అసలైన తెలివి అంటే. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్. ఇంత అక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ పంపించారు కానీ టైటిల్ పంపించలేదు. ఎనీవేస్, పడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, మంత్రి గారి మైండ్ గేమ్ అట టైటిల్ పేరు. ఓకే, నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డేనియల్, సమయ స్ఫూర్తి గల మంత్రి అని పెట్టచ్చు, సమయోచితమైన మంత్రి అని కూడా పెట్టచ్చట. వావ్, సూపర్, ఇది బాగుంది, సమయ స్ఫూర్తి గల మంత్రి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మంత్రి మహాముదురు అంటున్నారు శ్రీను హైదరాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ రాజుగారి పిల్లి ముగ్గురు మంత్రులు అని చెప్పేసి పంపించారు టైటిల్ ని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. మొత్తానికి క్యారెక్టర్స్ అన్నిటినీ తెచ్చారు. ఓకే, సో మన కథలో కథా వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ అయితే నువ్వే పిల్లి నేనే మంత్రి అట. ఎవరు? చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. సరదాగా ఉందండి మీ టైటిల్, నువ్వే పిల్లి నేనే మంత్రి. ఓకే, సో మొత్తంగా పిల్లి వల్లే కదా తను మంత్రి అయింది. కరెక్టే, మీ పాయింట్ లాజికల్ గానే ఉంది. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి మహామంత్రి అని పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే సమయ స్ఫూర్తి అంటున్నారు జయరాం పదిపుట్ట బయలు పాకాల మండలం నుంచి. సూపర్, వెరీ వెరీ వెరీ నైస్ టైటిల్ ఇది. అండ్ నెక్స్ట్ మంత్రి గారి సమయ స్ఫూర్తి. ఓకే, నాసిక వేణు దేశాయపేట నుంచి పంపించారు. అండ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమన్పాడ నుంచి చిత్రవర్మ గారి, అయ్యో అయ్యో, చిత్రవర్మ గారి చేత పరీక్ష అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, చిత్రహింసల రాజు విచిత్ర మంత్రి అట. ఏమిటండి కథలో అంత పాజిటివిటీ ఉంటే మీరు? ఎనీవేస్, నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి, శృతి గారు కథ చెప్పి ప్రశ్న వేయడం న్యూ ఐడియా అట. ఓకే, మరి ముందైతే మంచి కథ విన్నాం, ఈ కథకు నా టైటిల్ వచ్చేసి బరువు కోల్పోయిన మంత్రి అంటున్నారు. అయ్యో, బరువు కోల్పోయిన మంత్రి ఏమిటండి? మంత్రి ఎక్కడ కోల్పోయాడు బరువు? మీరు కథ మొత్తం విన్నారా అని నాకు డౌట్ గా ఉంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మార్జాలం తులాభారం అంటున్నారు ఆచార్య రాఘవయ్య కవతాలు కర్నూలు జిల్లా నుంచి. ఒక్క నిమిషం, నాకు శ్రీకృష్ణ తులాభారం గుర్తొచ్చిందండి మీ టైటిల్ వలన. ఎనీవేస్, నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్, పిల్లి ఒక మంత్రి కథ అనుకున్నా ఇలాంటి టైటిల్ ఒకటి వస్తుందని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే పిల్లిల రాజ్యంలో పిడుగు లాంటి మంత్రి సినిమా చూడండి బాబు, నేనే చూడండి. జి సింగవరం పంపించారు మనకి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ క్యాలిక్యులేషన్ మంత్రి అట పాలెం పోలే ఆళ్లగడ సంధ్యాల జిల్లా. ఓకే, మొత్తానికి తెలివి గలవాడని ఒప్పుకున్నారు అంతే కదా. నెక్స్ట్ సమయ స్ఫూర్తి గలవాడు అనే టైటిల్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, చిత్రవర్మ రాజుకే విచిత్రం చూపించిన మంత్రి అట. మొత్తం కథ మొత్తం రివీల్ అయిపోయింది మీ టైటిల్లో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే గడ్డం అంకయ్య గారు, చిత్ర మాయా జాలమట అని పంపించారు. ఎనివే, సాంగ్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి, మంత్రి తెలివికి ఫిదా అయిన రాజు అనే టైటిల్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే మనకి మురళి గారు ఎప్పటిలాగానే పాట అడుగుతూ, ఓకే నో వే, ఓన్లీ శృతి పాటలు ప్లే చేస్తుంది. ఇది చాలా సార్లు మీకు చెప్పాను, అయినా మీరు వినడం లేదు. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు, రాజు మించిన మంత్రి. ఆహా, ఎనీవేస్, నెక్స్ట్ అయితే బాధ్యత గల మంత్రి అన్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్. అండ్ మంచి బుర్ర మంత్రి, అయ్యో బాబోయ్, ఎవరింతకి పంపించింది? గౌస్ అనంతపురం నుంచి. ఓకే, సమయ స్ఫూర్తి గల మంత్రి అన్నారు చిలుక నారాయణ, అనుసయమున జానకపేట నిజామాబాద్ నుంచి. తెలివైన మంత్రి, ఇదైతే నేను పెట్టకూడదని చెప్పానండి మురహరి గారు. ఓకే, మీరు మిస్ అయిపోయినట్టున్నారు నేను చెప్పిన విషయాన్ని. అండ్ అక్కర్పాక నుంచి రమా సుధాకర్, సమయ స్ఫూర్తి గల మంత్రి తెల్లబోయిన రాజు అట. ఇంకొంచెం యాడ్ చేశారన్నమాట పక్కన. నాకు మీ టైటిల్ చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారు, ఏప్రిల్ 1 విడుదల సినిమా ఉంటుంది, అయ్యయ్యో ఇది ఖైదీ కన్నయ్య కాదే అంటే వాడి కన్నయ్య వీడే అన్నట్టు పక్కన ఒకటి తగిలించేస్తా పోదా, జగదేక్ వీరుని కథ కాదు, నేను అడిగింది జగదేక్ వీరుడు అతిలోక సుందరి అంటే ఆ ముక్కే కదా అతికిచ్చిస్తా పదా అని ఉంటుంది పాటలో. అసలు అద్భుతమైన పాట అది, అలా ఉందన్నమాట మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఒక రాజు ముగ్గురు మంత్రులు అంటూ మాధవి అంచనేలి భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఇంకా టైటిల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి

0: లో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఎగ్జాక్ట్లీ మన 357 టైం అయిపోయింది మన స్టూడియోస్ లో. అండ్ సంగీత ముంబై నుంచి, రాజు మంత్రి త్రాసు పిల్లి అట, బాగుంది మీ టైటిల్ కూడా. లక్కీ క్యాట్ అంటూ మెసేజ్ చేశారు. లక్కీ క్యాట్, అయ్యో లక్కీ క్యాట్ మ్యాడ్ కింగ్ అట. వివి రెడ్డి అడ్డరోడ్ నుంచి మెసేజ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సమయస్ఫూర్తి గల మంత్రి అంటున్నారు. వెరీ నైస్. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే డి రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, పిల్లి బరువు మంత్రి బరువు అన్నారు. నాకెందుకో మీ ఈ టైటిల్ ని కొంచెం సరిచేస్తే పోతుంది అనిపిస్తుంది. పిల్లి బరువు మంత్రి పరువు ఏమంటారు? పిల్లి బరువు వల్లే కదా మంత్రి పరువు కాపాడబడింది. ఎనీవేజ్, నైస్ టైటిల్ మీది కూడా. అండ్ పిల్లి రాజు అంటున్నారు ఎవరు ఇంతకీ? షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవిలకుంట్ల. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు, శృతి గారు కథ మొత్తం విన్నాను. మంత్రి బరువు కోల్పోతే పిల్లి బరువు తెలిసిందని నా ఆన్సర్. ఓహో అట్లా వచ్చారా, వెరీ నైస్. అయితే మీది కరెక్టే. నెక్స్ట్ మెసేజ్, తెలివి లేని రాజు అతి తెలివి మంత్రి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. మీరు కూడా ముక్క అతికించారు నేను వద్దన్న దానికి. వై గోపి పాటివాళ్ల నుంచి, మీ ఆన్సర్ కూడా చెప్పండి మేడం అట, ఇది నేను ఆలోచించలేదే. ఎనీవేస్ మేడం, ఈరోజు సందరి సందరి మర్చిపోలేని సందరి, అందులో మీ స్మైల్స్ థ్యాంక్ యూ సో మచ్. సింగవరం నుంచి నజీర్ పంపించారు. అండ్ పిల్లికి తులాభారం అంటారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అదండి సంగతి, మొత్తానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇవాళ సందరి సందరి ఇక్కడతో స్టాప్ చేసేద్దాం. నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ సినిమా, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఈ సినిమా నుంచి ఒక చిన్న బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 4-2 కి వివిధాలు కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ FM 101.3.

చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట ప్రభుత్వం శారీరక వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా రిట్రోఫిట్ చేసిన మోటరైజ్డ్ వాహనాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 58 మంది లబ్దిదారులకు 1.15 లక్షల విలువైన మోటరైజ్డ్ త్రీ వీలర్ వాహనాలను సమకూర్చినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ తెలిపారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా భూసారాన్ని పరిరక్షిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిగామ మార్కెట్ యార్డులో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. రాష్ట పీజీ మెడికల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించొద్దని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన్య శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐఐటీ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాయం కారణంగా రాబోయే ఆసియా క్రీడలకు దూరమవుతున్నానని భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈరోజు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా పోస్టుల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా మరిన్ని వివరాలకు అభ్యర్థులు indianpost.gov.in వెబ్సైట్ను చూడవచ్చు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 14 seconds అయిపోయింది. సో మరి నెక్స్ట్ నాకు ఇంకా 2 messages అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరు పంపించారు అంటే షబీనా పంపించారు, టైటిల్ రాజు పరీక్ష అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ బస్తాన్ ఫలీ ఫాతిమా, ఓకే మూడవ మంత్రి అనే టైటిల్ పంపించారు అనమాట. వెరీ నైస్, మీ టైటిల్స్ కూడా బాగున్నాయి. సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీ లవ్లీ పార్టిసిపేషన్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. ఇలాగే వింటూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మన టైం వివిధ టైం అనమాట. సో మరి ఈ రోజు వివిధలో హీరోయిన్ స్పెషల్, ఎవరు ఆ హీరోయిన్, ఇంటా సాంగ్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఈ రోజు మన వివిధలో హీరోయిన్ స్పెషల్ లో అనుష్క, అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మిర్చి సినిమా నుంచి విజయ్ ప్రకాష్ అండ్ అనిత పాడిన పాట రామజోగ్య శాస్త్రి గారి లిరిక్ లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేదు.

0: పోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర అండ్ శ్వేత పాడిన సాంగ్ ఇది వినేశారు. రామజోగే శాస్త్రి గారి లిరిక్ అనమాట. కలైజో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:17 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ అయితే అరుంధతి సినిమా నుంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది. సందీప్ శ్రీకృష్ణ ఖుషి మురళి అండ్ నాగా పాడిన పాట. అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: కబుర్లు చెప్పే నువ్వు. ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్నీ నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కీరవాణి గారు అండ్ సునీత పాండ సాంగ్ వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్. విక్రమార్కుడు సినిమా నుంచి మన టైం వచ్చేసి 4:30 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం వివిధాలు అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు స్పెషల్ హీరోయిన్ స్పెషల్. మరి అనుష్క, బ్యూటిఫుల్ అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ హేమచంద్ర అండ్ మాలవిక పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది రామ జోగేశాస్త్రి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ బిల్లా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

డమరుకం సినిమా నుంచి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన టైం 4:41 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు స్పెషల్ గా అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే లక్ష్యం సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బాహుబలి 2 సినిమా నుంచి దీపు ఇంకా సోని పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ గారి లిరిక్ అన్నమాట. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ వివిధ కూడా మనం గుడ్ బై బై బై చెప్పేసేద్దాం. మరి నేను కూడా టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈ రోజు మీతో కలిసి తెలుగు తీయదనాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మరి మళ్ళీ కలుద్దాం మరిన్ని మధురమైన మాటలతో, పాటలతో, ఆటలతో. ఓకే, అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ ఆర్జే చేతన్ కూడా రెడీగా ఉన్నారు ఒక మంచి టాపిక్ తో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. సమయం 4:50. ఇప్పటి నుండి సాయంత్రం 5:59 వరకు వింటారు ఫిలిం సాంగ్స్. ముందుగా
1: మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ముందుగా వినకబోతున్న ఈ ఫిలిం గీతం పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్నారు. సంగీతం కోటి.

తర్వాత వినండి సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: తరువాత రాజా చిత్రం కోసం రాజేష్ సుజాత కలిసి పాడుతున్నారు. సంగీతం SA రాజ్కుమార్.

తర్వాత వినబోతున్న ఈ గీతం సోగ్గాడి పెళ్ళాం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం కోటి అందించారు.

101.5 FM మార్కప్పం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినండి జయం మనదేరా. ఈ చిత్రం కోసం కుమార్ సను స్వర్ణలత పాడుతున్న పాట. సంగీతం వందేమాతరం శ్రీనివాస్. సాహిత్యం సిరివెన్నెల.

ఫిలిం మెలోడీలు మీరు వింటున్నారు. ఇప్పుడు వినండి పవిత్ర బంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వినబోతున్న ఈ పాట ఆయుధం. ఈ చిత్రం కోసం కుమార్ సను నిష్మా పాడింది, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

వినబోతున్న ఈ పాట రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్నారు. భువనచంద్ర సాహిత్యానికి బప్పిలహరి స్వరాలు కూర్చారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: శ్రోతలు ఫిలిం గీతాలు వింటున్నారు. వినబోతున్న ఈ గీతం వసంతం చిత్రం కోసం హరిహరన్ సుజాత బృందం పాడుతున్నారు. కులశేఖర్ సాహిత్యానికి SA రాజకుమార్ స్వరాలు కూర్చారు. వినండి.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: నూట 1.5 ఎఫ్ఎం మార్కాపురం ఆకాశవాణి ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ గీతం అల్లరి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడుతున్నారు. పోతుల రవికిరణ్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ స్వరాలు కూర్చారు.

కప్రం 101.5 మెగాహెడ్స్ ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. ఇప్పుడు వినండి మనసున్న మహారాజు. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ పౌడ్వాల్ పాడుతున్నారు. వేటూరి సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

తర్వాత ప్రేమించు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహిత్యానికి ఎంఎం శ్రీలేఖ స్వరాలు కూర్చారు.

ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలనో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ

0: అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమాపేశం ఈరోజు నిర్వహించారు. సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
1: ప్రధాన మోడీ గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దాని వల్ల ఎరువులు గానీ పురుగు మందులు గానీ కొనుక్కోగలుగుతాము. అలాగే కోరిక ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషమైంది. మోడీ గారికి మా రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని, సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ధన్యవాదః ప్రకటితః. అసౌ బుధవాసరే సంజాతే అస్మిన్ జలాప్లావి భారతీయ జనానాం మృత్యోః విషయేపి శోకం అభివ్యక్తవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూర్భాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ఆకాశవాణీతః స్వీయే మన్ కీ బాత్ ఇతి మాసిక కార్యక్రమే భారతీయైః సహ స్వోద్గారాన్ ప్రకటయిష్యతి. కార్యక్రమస్య అస్య ఇదం 37వ సంస్కరణం విద్యతి. కార్యక్రమోయం ఆకాశవాణీ దూరదర్శనస్య చ సర్వాసు వాహినీషు సంప్రసార్యతి. ఏతదతిరిచ్య యూట్యూబ్, డిడి న్యూస్, సూచనా ప్రసారణ మంత్రాలయే సర్వత్ర అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. షికాగో నగరె ఆయోజితే బిజినెస్ రౌండ్ టేబల్ సమ్మేళనే విత్తమంత్రి నిర్మలా సీతారామన్ న్యగాదీత్ యత్ భారతస్య ఆర్థిక ప్రగతిః కుశల జనశక్తిః ఆధునిక సంరచనా చ వైశ్విక నివేశకాన్ ఆకర్షయంతి. మంత్రిణా ఉద్ఘోషితం యత్ భారతం న కేవలం వ్యాపారస్థలం అపితు జగతి ఉత్పాదన ప్రదానస్య విశాల కేంద్రమస్తి. విత్తమంత్రి ఆత్మనిర్భర భారతం తథా IDEX సదృశానాం ఉపక్రమాణాం ఉల్లేఖం కుర్వతి ఉక్తవతి యత్ భారతం డ్రోన్, స్వాయత్త ప్రణాళీ ఇత్యాదీనాం ఆధునిక ప్రౌద్యోగికీనాం క్షేత్రే స్వదేశీ సామర్థ్యం వర్ధయతి. సా వైశ్విక నివేశకాన్ సహ వికాసాయ సహ ఉత్పాదనాయ చ ఆమంత్రితవతి. భారతం కేవలం సేవ్య విపణి రూపేణ న దృష్ట్వా అపితు విశ్వ నిర్మాణస్య మంచ రూపేణ స్వీకర్తుం సా నివేదయత్. అమెరికీ రాష్ట్రపతినా డొనాల్డ్ ట్రంపేణ వెనెజువలా దేశేన సాకం బృహత్తం తైల సంధేః ఘోషణా విహితాస్తి. వెనెజువలా దేశేన సాకం అస్మాత్ సంధేః అమెరికా దేశః 65 అర్బుద్ బైరలతః అధిక అసంశోధిత తైల భండారణే నియంత్రణం స్థాపయిష్యతి. ఇరాన్ దేశస్య రాష్ట్రపతిః మసూద్ పెజెషియన్ ప్రావోచత్ యత్ తెహరాన్ నగరాత్ అమెరికా దేశేన సహ కూటనీతిక్ వార్తాయై ద్వారం ఉద్ఘాటితమస్తి. తథాపి వాషింగ్టన్ ప్రశాసనం ప్రతి సావధానతా అపి పరిపాలనీయాస్తి. తేనుక్తం యత్ యది అమెరికా దేశః సంధినిష్ఠాం దర్శయతి తర్హి ఇరానః అపి స్వప్రతిబద్ధతాం పరిపాలయిష్యతి. ఏకస్మిన్ దూరదర్శన్ సాక్షాత్కారి పెజెషికియన్ ఇత్యనేన ప్రోక్తం యత్ కూటనీతిక్ ప్రయత్నాః జూన్ మాసే హస్తాక్షరితస్య శాంతి సహమతి పత్రస్య పునః సక్రియీకరణ కేంద్రితాః భవితుం శక్నువంతి. తేన ఉల్లిఖితం యత్ అస్య సంధేః క్రియాన్వయన్ కాలే ఇరానేన 90 మిలియన్ బెరెల్ మితం ఖనిజ తైలం నిర్యాతితం. అపరే సందేశే ఇరానస్య సర్వోచ్చ నేత్రా ముజతబా ఖమేనేయి ఇత్యనేన దేశస్య ఆర్థిక జీవికోపార్జన్ సంకటేభ్యః ముద్రాస్ఫీతేః వృత్త్యాభావ సమస్యాయాః అథ విపణి మూల్య నియంత్రణస్య చ గభీర సమాధానాయ ఆహ్వానం విహితం. అసౌ స్వదేశీ ఉత్పాదనస్య ప్రోత్సాహనం కూర్వన్ ఆవశ్యకతానుసారేణ ఆయాతస్య వివేకపూర్ణ ఉపయోగాయ బలం అయచ్చత్. ఋతు విజ్ఞాన విభాగేన ఒడిశాయాం ఆగామి సోమవాసరం యావత్ భీషణాతిభీషణ వృష్టేః నారంగ సంచేతన ప్రసారితా. భీషణ వృష్టేః కారణాత్ బిహార్, పశ్చిమబంగాళః, ఝారఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢస్య చ బహుషు క్షేత్రేషు వృష్టిః సంభావ్యతే. ఆగామి 2-3 దివసేషు భీషణ వృష్టిః భవిష్యతి ఇతి ఋతు విభాగేన సూచితం. భారతస్య మహాంతం క్రీడానాయకం హాకీ ప్రవీణం మేజర్ ధ్యానచందవర్యం సంస్మర్తుం తస్య జన్మజయంత్యాం అద్య సమగ్రే దేశే రాష్ట్రీయ క్రీడాదివస సౌల్లాసేన ఆయోజ్యతి. ఏష దివస భారతస్య సమృద్ధం క్రీడావైభవం దర్శయతి. జనసామాన్యం చ స్వదైనిక జీవనస్య నియమిత భాగరూపేణ క్రీడా అంగీకర్తుం ప్రేరయతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేజర్ ధ్యానచంద్ వర్యాయ భావాంజలిం సమర్పయన్ అవదత్ యత్ హాకీ క్షేత్రే తస్య అతులనీయం యోగదానం సర్వదా రాష్ట్రాయ ప్రేరణాస్రోతః స్థాపయిష్యతే.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 7:05 రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విషప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గన్నవరం సీవీఎస్సీ ఎన్టీఆర్ వెటర్నరీ ఫార్మకాలజీ టాక్సికాలజీ విభాగం డాక్టర్ శ్రీవిద్య గారితో పరిచయం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది ఈ కార్యక్రమం. ఇక 7:45 రాత్రి 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం, జాతీయ క్రీడా దినోత్సవం. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 9:30 నుండి 10:00 మధుర గీతాలు, ఓల్డ్ మెలోడీస్ వినవచ్చు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపు ఉదయం 6:10 భక్తి రంజనిలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు, క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో పాపము వ్యాఖ్యానం శ్రీ ఎన్ విజయభాస్కర్. 6:35 చేను ముచ్చట్లలో రొయ్య సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు వివరాలు. అనంతరం మనసులో మనసు శ్రీ మాలతీ చందూర్ గారి నవలా పఠనం వింటారు. పఠనం శ్రీ శారదా శ్రీనివాసన్. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో చిన్నారులకు ధ్యానం ఆవశ్యకత శ్రీ కేతి రామాంజనేయులు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి స్వప్న. అనంతరం కొనకనమిట్ల మండలం మర్రిపాలెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ బాలల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 10:00 నుండి 4:50 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి ప్రత్యేక కార్యక్రమం ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలనుద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్

0: 4th లో అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా
5: బొబ్బలా
4: కామరా బురద
5: పుల్లాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
8: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.

డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామలాం, అశ్విని, రమేష్, ఆనంద్ మనవతి గారు రాశారు. ఆగస్టు 25 ఉదయం భక్తిరంజనిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. ఆగస్టు 27 ఉదయకిరణాలు కార్యక్రమంలో ధ్యానంతో ఒత్తిడి దూరం ఈ అంశం గురించి రామాంజనేయులు గారితో స్వప్న గారు జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది. ఆగస్టు 27 మీ కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో రాఖీ పూర్ణిమ గురించి కుమారి శిరీష గారితో పరిచయం చాలా బాగా నచ్చింది అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డియర్ ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఆగస్టు 23 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు ఆకట్టుకున్నాయి. నిర్వహించిన వారికి మా వందనాలు అందజేయండి. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో తర్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలతో పాటు నీకు నాకు అనగనగా ఈ పద్యాలతో పాటు వానలు వానలు అనే వానపాట, రెండు జల్ల సీత అనే పాట, బాతు నక్క కథ, ఉండాలయ్యా ఉండాలయ్యా అనే పాట, ఆదివారం ఆదివారం అనే గేయం, చదువు యొక్క ప్రాధాన్యత, ఊగవే ఊగవే ఉయ్యాల, ఇలా పిల్లలు పాడిన పద్యాలు పాటలు కథలు విని ఎంతో ఆనందించాం. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, నిర్వహించిన వారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఆగస్టు 24 సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. ఆగస్టు 25 మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం, ఆంజనేయ స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. ఉదయం 9:30 ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు, వారు పాల్గొన్న వివిధ ప్రసంగాలు, వివాహం, పడిన జైలు శిక్షలు, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేసిన వ్యాఖ్యాతలకు, నిర్వహించిన ఆకాశవాణికి మా ధన్యవాదములు. ఆగస్టు

0: 26 బుధవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాం. సాయంత్రం ప్రసారమైన కన్యాశుల్కం నాటిక విని ఆనందించాం. ఆకాశవాణికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఈమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు మేము కార్యక్రమం లేకపోయినా 22వ తేదీన 2 వారాల మీరు మేము కార్యక్రమం విని సంతోషించాం. చాలా ఆనందంగా ఉంది. సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు విని తరించాం. మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం, అనంతరం అష్టోత్తర శతనామావళి విని తరించాం. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమం, పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి, అనంతరం నవోదయ ప్రవేశ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి కార్యక్రమం అందించారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు. రాత్రి 9:30 గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం చాలా బాగుంది. బుధవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో అయ్యప్ప స్వామివారి సుప్రభాతం స్తోత్రం విని తరించాం. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. అనంతరం వినిపించిన భావలహరి మృదుమధుర గీతమంజరిలో సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు. వారికి ధన్యవాదములు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ఓణం పండుగ సందర్భంగా వివరాలు తెలిపారు. ఆపై నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి చివరి భాగం విన్నాను. చాలా బాగుంది. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదములు. రాత్రి 9:30 గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగుంది. ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com, srotalamata srotalamata@gmail.com.
1: మీరింతవరకు డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ

0: ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ ఈ చిత్రం కోసం కౌసల్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తెలుగుకు సంబంధించిన పాటలు వింటున్నారు. తర్వాత నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన తెలుగు భాష తీయదనం తెలుగు భాష కమ్మదనం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
7: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుకు సంబంధించిన ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి బుల్లెట్. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు తెలుగుకు సంబంధించిన సినిమా పాటలు ఇంతవరకు విన్నారు. ఇంతటితో ఈనాటి డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు తర్వాత సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్ లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధనా పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్లు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైనవి ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్యావంత అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: పాలసీ బనాయి హై. 2015 స్థానం పర్ అప్ని పౌంచ్ హాసిల్ కర్ లీ హై.
0: పరిశోధన అభివృద్ది రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు ఊపందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మాన్యుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్గా మార్చి ప్రధానమంత్రి

0: ఈ కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టార్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం ఉంటుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఠాట్మండూ చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికానైజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఠాట్మండూ చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచనలాధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదల్ ఈ రోజు రాష్టపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. వందలాది మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బూటేకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులు ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవియ, అర్జున్రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవియ, ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవియ చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధన సంఘాల సమన్వయ కమిటీ 2వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధన వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు, సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు. గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయం.
3: డాక్టర్ శ్రీవిద్య గారు నమస్కారం. మేడం
4: నమస్తే సార్.
3: మేడం మీరు ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
4: ఎస్ సార్.
3: అయితే పశువులకి పశుగ్రాసం ఎంత అవసరం మనకు అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో పశువులలో పారాక్యాట్ అనే ఒక విష పదార్థం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీనికి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ అంశం మీద మనం ఈరోజు రైతు సోదరులకి కొంత తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం మేడం. అసలు ఈ పారాక్యాట్ అంటే ఏంటి మేడం? అంటే తరచుగా వినే పదం కాదు ఇది, రైతు సోదరులకు కొంచెం తెలియజెప్పే ప్రయత్నం చేయండి. పారాక్యాట్ అంటే ఏమిటి అసలు?
4: పారాక్యాట్ అంటేనండి, వ్యవసాయ రంగంలో సహజంగా కలుపు మొక్కలను నివారించడానికి రకరకాలైనటువంటి రసాయన పదార్థాలను ఉపయోగించుతూ ఉంటారు. అటువంటి పదార్థాల్లో ఈ పారాక్యాట్ అనేది కూడా ఒకటి. ఇది గడ్డి మందు పేరుతో సహజంగా వాడుతూ ఉంటారండి. పారాక్యాట్ ని బైపైరిడిల్ అనేటువంటి రసాయన పదార్థానికి చెందినటువంటి కీటకనాశిని లేదా కలుపు నాశిని కింద మనం చెప్పుకోవచ్చండి.
3: ఎంతకాలం నుంచి ఇది వినియోగంలో ఉంది మేడం సుమారుగా?
4: పారాక్యాట్ అనేది చాలా సంవత్సరాల నుంచి వినియోగంలోనే ఉందండి. కాకపోతే ఈ మధ్య దానికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మనం వార్తల్లో వీటిలో తరచుగా వింటున్నాము.
3: ఈ పారాక్యాట్ ని ఏ విధంగా ఉపయోగిస్తారు మేడం?
4: పారాక్యాట్ ని ఈ కలుపు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారండి, నీటిలో కలిపేసి. దీన్ని మనకి మార్కెట్ లో పారాక్యాట్ 250 పేరుతోటి లేదా P250 అన్నట్టుగా వస్తుంటుందండి. ఈ పారాక్యాట్ ని నీటిలో కలిపేసి ఆ నీటిని పిచికారీ చేసేస్తే ఆ కలుపు మొక్కలు అనేవి వెంటనే చనిపోతాయి. కాబట్టి పంటని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఇది వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది కదా అని ఎక్కువగా వాడుతున్నారండి.
3: అయితే పశువుల్లో ఈ పారాక్యాట్ విష ప్రభావం ఏ విధంగా సంభవించడానికి అవకాశం ఉంది మేడం?
4: పశువుల్లో పారాక్యాట్ విష ప్రభావం అనేది ఎలా జరుగుతుందంటేనండి, ఈ పారాక్యాట్ ని పిచికారీ చేసినటువంటి పశుగ్రాసాన్ని పశువులకి మేతగా వేయటం ద్వారా లేదా పిచికారీ చేసినటువంటి పచ్చిక బయళ్లలో ఈ పశువులు మీ మేతకు తీసుకెళ్లినా లేదా పారాక్యాట్ కలిగిసినటువంటి కాలువల్లో నీళ్లని ఈ పశువులు తాగటం ద్వారా ఈ పారాక్యాట్ విష ప్రభావం అనేది పశువుల్లో జరుగుతూ ఉంటుందండి.
3: అంటే ఏ విధంగా అయినా కానీ పశువు దానికి సోకే అవకాశం ఉంది, గడ్డి ద్వారా గానీ, అది తీసుకునే నీళ్ల ద్వారా గానీ, ఎలాగైనా కూడా.

0: అవునండి.
1: ఈ పారాకాటు పశు శరీరంలో ఏ అవయవాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది మేడం?
0: పశువుని శరీరంలో ఈ పారాకాట్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలని అధికంగా

0: ద్వారా నేరుగా పశువు శరీరంలోకి అంటే రక్త ప్రసరణలోకి వెళ్ళిపోతుంది, రక్తనాళాల ద్వారా ప్రవేశించి. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ కలుపు మందులు ఇవి ఉపయోగించినప్పుడు ఆ ఉపయోగించినటువంటి బకెట్లని వాటిని అక్కడ నీళ్లతో కడిగేసేసి పక్కనున్న పంట కాలువల్లోనే వదిలేస్తూ ఉంటారండి. అది పెద్ద ప్రమాదం కాదు కదా, ఇటు మనుషులు ఎవరు రారు కదా, ఏముందలే అన్నట్టుగా. ప్రమాదవశాత్తు పశువులు గనక ఆ మార్గంలో ప్రయాణించి ఆ నీటిని గనక తాగినట్టయితే ఆ విధంగా కూడా పశువుల్లో ఈ పారాకాట్ విష ప్రభావం జరుగుతుంది. అంతేకాకుండా పిచికారీ సమయంలో పశువుల మంద అటుగా వెళ్ళినట్టయితే ఊపిరితిత్తుల ద్వారా అంటే గాలిని పీల్చుకున్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియల ద్వారా కూడా ఆ గాలిని పీల్చినట్టయితే కూడా అధికంగా పారాకాట్ మన పశువుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఈ పారాకాట్ విష ప్రభావాన్ని కలిగిస్తుందండి. ఈ దీనిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మనకి ఎందువల్ల పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువులు ఇది ప్రమాదం అని ఎందుకు చెప్తామంటే, ఈ పారాకాట్ అనేది రక్తంలోకి చేరుకున్నాక ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తుందండి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సీకరణ చర్య అంటారు కదా, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలుగజేస్తుంది. అందున ప్రధానంగా ఊపిరితిత్తుల్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ ఈ ఫ్రీ రాడికల్స్ ని అధికంగా ఉత్పత్తి చేసి ఈ ఆక్సీకరణ చర్య ద్వారా ఈ స్ట్రెస్ ని కలుగజేసేసరికి ఊపిరితిత్తుల కణజాలం చాలా సున్నితంగా ఉంటుందండి. అది గట్టిపడిపోయేలా చేస్తుంది. ఎప్పుడైతే అలా గట్టిపడిపోతుందో అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు, దాన్నే లంగ్ ఫైబ్రోసిస్ అంటారండి. కణజాలం గట్టిగా అయిపోవడాన్ని లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. అందువల్ల తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బందులు అంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, దగ్గు రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులతో పాటుగా కాలేయము మూత్రపిండాల్లో కూడా ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలుగజేస్తుంది. దానివల్ల కాలేయము మూత్రపిండాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మనకి ప్రధానంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను నిరోధించడంలో బయటికి పంపించేయటంలో లేదా వ్యర్థాలను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర కాలేయము మూత్రపిండాలు ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఈ అవయవాలు దెబ్బతింటాయో ప్రాణాంతక పరిస్థితి అనేది పశువుల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది.
1: ఈ పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువులు ఎటువంటి లక్షణాలు చూపిస్తాయి? రైతు సోదరులు ఎలా కనిపెట్టాలి దీనికి, ఇది ఈ పశువు దాని విష ప్రభావానికి గురైందని?
0: సహజంగా అధిక మోతాదులో గనక పారాకాట్ తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా చనిపోతుందండి. వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే పశువులు చనిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏ నీళ్ల ద్వారానో ఎలానో తీసుకున్నట్టయితే కొన్ని రకాల లక్షణాలు మనము ద్వారా మనం ఇది పారాకాట్ విష ప్రభావానికి గురైందేమో అని తెలుసుకోవచ్చు. వాటిలో కొన్ని తీవ్రమైన నోటిపూత, లాలాజలం అధికంగా స్రవించటం, పశువు మేత మేయకుండా ఉండటం, కడుపు నొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పారాకాట్ ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వేగంగా శ్వాస తీసుకోవటం, డొక్కలు కొట్టుకోవడం, దగ్గు, ఈ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి కాలేయం మూత్రపిండాలు దెబ్బతింటాయో పశువు చాలా నీరసంగా ఉంటుందండి. ఈవెన్ మేత నీళ్లు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలు ఆధారంగా లేదా మనం అక్కడ చుట్టుపక్కల ఒక రకమైనటువంటి స్మెల్ ఏదన్నా వస్తుందా, లేదా రీసెంట్ గా ఏదన్నా ఇక్కడ పిచికారీ చేశారా, కలుపు మొక్కలు మందులను ఏమన్నా వాడారా, అక్కడ ఈ నీళ్లలో ఇదేమన్నా కలిపేశారా, ఇటువంటి ఆ పిచికారీ చేసినటువంటి ప్యాకెట్లు ఏమన్నా అక్కడ దొరికినా కూడా వీటిని బట్టి వీటి ఆధారంగా చేసుకుని ఈ లక్షణాలని కలిపి ఎప్పుడైతే మనకి శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, కాలేయం మూత్రపిండాల పనితీరు తగ్గిందో, మనకి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. క్రియాటినిన్ అనేది రక్తంలో రక్త నమూనాల్లో పరీక్షిస్తారు. ఆ క్రియాటిన్ లెవెల్స్ సాధారణంగా ఉండే వాటికంటే క్రియాటిన్ పెరిగినప్పుడు ఈ శ్వాస ఇబ్బంది తీసుకుంటున్నప్పుడు ఈ రెండు లక్షణాలు ఉంటే మాత్రం మనం వెంటనే పారాకాట్ అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. తర్వాత నిర్ధారణకి రావాలి.
1: అయితే వైద్యులు దీన్ని ఎలా నిర్ధారిస్తారు మేడం? ఇప్పుడు రైతు సోదరులకి అనుమానం వచ్చింది, ఇది కొన్ని లక్షణాలు చూపిస్తోంది, కొంచెం విష ప్రభావానికి గురయ్యుండొచ్చని సాధారణంగా పశు వైద్యుల దగ్గరికి తీసుకుని వస్తారు. పశు వైద్యులు దీన్ని పారాకాట్ విష ప్రభావం అని ఎలా నిర్ధారిస్తారు?
0: మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాల ఆధారంగా లేదా అక్కడ కలుపు నివారణకి ఈ విధమైన మందులు ఉపయోగించారు అని చెప్పని రైతు సోదరుల దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ద్వారా మళ్ళా మనము ఉన్నాయి అండి సార్. ఇవి ఎలా అంటే ఆ రక్త నమూనాలు తీసుకొని రక్తంలో మనము వీటి క్రియాటినిన్ స్థాయి పెరుగుతూ ఉండటం అనేది ఒక ఆధారణ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటి ఆహార నమూనాలు, ఏ గడ్డిని ఇవి మేసాయి, ఏ నీటిని ఇవి తీసుకున్నాయి అన్ని

0: నీటిని ఆహారాన్ని పరీక్షిస్తే వాటిలోన మనము ఒక రసాయన చర్య ద్వారా మనము పారాకాట్ ఉంది అని చెప్పని మనం నిర్ధారించవచ్చండి. కాకపోతే అది ప్రయోగశాలకి వీళ్ళు నమూనాలు పంపించాలి. సహజంగా మనం ఎప్పుడూ చెప్తూ ఉంటామండి, ఎప్పుడైతే పశువులు విష ప్రభావానికి గురవుతాయో అటు చుట్టుపక్కల ఏ మేత వేసిందో ఆ మేత ఆ నీళ్లు ఖచ్చితంగా మనకి పంపించాలి. లేదా ముందుగా ఏదన్నా మేత మార్చారా, అప్పటి వరకు ఒక రకమైన ఆహారాన్ని దానికి ఇస్తూ ఉండి ఏదన్నా మార్చారా అనేవి ఖచ్చితంగా ఈ మేత నీళ్లు నమూనాలు ఖచ్చితంగా పంపించాలి, రక్త నమూనాలను కూడా పంపించాలి.
1: మేడం, ఈ పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువుకి ఎటువంటి చికిత్సని అందించగలం, ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది ఒకసారి చెప్పండి మేడం.
0: పారాకాట్ విష ప్రభావానికి గురైన పశువుల్లో లక్షణాలు చూపిస్తూ ఉంటే మనకి కొంత కాల వ్యవధి దొరికినట్టేనండి పశువుని కాపాడుకోవడానికి. మనకి సరైన నివారణ ఉపాయం అంటే స్పెసిఫిక్ గా ఇది ఇస్తే ఇది తగ్గిపోతుంది అన్నట్టు కాదు, కానీ లక్షణాల ఆధారంగా మనము చికిత్స చేస్తూ సపోర్టివ్ థెరపీ దాన్ని ప్రాణాన్ని కాపాడవచ్చు. చర్మం మీద పారాకాట్ బాగుపడింది, చర్మం ద్వారా ఇది ఎంటర్ అయింది గాయాల ద్వారా అని తెలిస్తే వెంటనే ఎక్కడైతే ఈ పారాకాట్ శరీరం మీద పడిందో ఆ పడిన ప్రాంతాన్ని చల్లటి శుభ్రమైన నీటితోటి కడగడం. పారాకాట్ తీసుకున్న 1-2 గంటల్లో యాక్టివేటెడ్ చార్కోల్ అంటారండి, బొగ్గులానే ఉంటుంది, దాన్ని ఇవ్వడం ద్వారా దీని అబ్జార్ప్షన్ అంటే పారాకాట్ శోషణని తగ్గిస్తుంది. రక్తంలోకి వెళ్లకుండా ఈవెన్ అది మేత నీళ్ల ద్వారా శరీరంలోకి వెళ్ళినా రక్తంలోకి అబ్జార్బ్ కాకుండా ఇది తగ్గిస్తుందండి. ఇక చికిత్స పరంగా చూసుకుంటే మనము ముందుగానే చెప్పుకున్నాము ఈ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనుకున్నాం, ఆక్సీకరణ చర్య. ఇప్పుడు ఈ పారాకాట్ ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి పశువుల్లో ఆ ఫ్రీ రాడికల్స్ ని మనము నివారించేట్టుగా మనం చర్యలు తీసుకోవాలండి. వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి, ఎన్ఎస్టైల్ సిస్టీన్ లేదా వైటమిన్ సి, వైటమిన్ ఇ, ఇటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా ఈ ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి జరిగి లోపల ఈ ఊపిరితిత్తుల కణజాలంతో చర్యను జరిపి ఈ లక్షణాలన్నింటినీ కలగజేస్తున్నాయో వాటిని కొంతవరకు నివారించవచ్చు. కాకపోతే ఇవి ఇచ్చినంత మాత్రానే చికిత్స పూర్తయిపోతుందని కాదు గాని అండి, వెంటనే శుభ్రమైన నీటిని ఏదైతే ఇది వరకు తీసుకున్న మేత నీళ్లు ఉన్నాయో వాటిని నిలిపేసేయాలండి. ఎప్పుడైనా ఏ పశువైనా విష ప్రభావానికి గురైందంటే ముందు ఆ వాతావరణం నుంచి పక్కకు తీసుకొచ్చేయాలి. వేరే గాలి వీచేటువంటి ప్రాంతాల్లో ఈ పశువును పడుకోబెట్టడం, అక్కడ మామూలు ఎండుగడ్డి లాంటి మెయింటెనెన్స్ డైట్ అంటారు కదండి, అలాగా ఎండుగడ్డిని శుభ్రమైన నీటిని తాగడానికి ఇస్తూ మనం చెప్పుకున్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లిమెంటేషన్ లాగా వైటమిన్ ఇ, వైటమిన్ సి, ఎన్ఎస్టెల్ సిస్టీన్ ఇవ్వటం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గించి పశువుని మనం కాపాడుకోవచ్చు.
1: అంటే దీనికి పూర్తి స్థాయి చికిత్స లేదు కానీ కొన్ని నివారణ ఉపాయాలు ఉన్నాయి. ఇంకేమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయా మేడం, రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
0: అంటే మనము ముందుగా గ్రామాల్లో తెలుస్తూ ఉంటుందండి, ఈ రోజు కలుపు మందులు కొడుతున్నారు, మా పొలంలో కలుపు మందు కొడుతున్నారు, ఇటువంటి విషయాల్ని ముందుగా చెప్పుకోవడం, ఆ కలుపు మందులు పిచికారీ చేసినటువంటి గడ్డిని వీటికి మేతగా వేయకుండా ఉండటం. మనకి విత్ హోల్డింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి ప్రతి మందుకి, ఏ ఇది పారాకాట్ అనే కాదు ఏ కలుపు మందుకైనా సరే, అది పిచికారీ చేసిన తర్వాత ఇన్ని రోజులు మాత్రమే అది ఉత్తేజితంగా ఉండి ఇటువంటి అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది. ఈ పారాకాట్ కూడా విత్ హోల్డింగ్ పీరియడ్ అండి 1-2 వారాల వరకు ఉంటుంది. కొన్ని రకాల మందులు ఒక్క రోజులోనే ఉంటాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ బట్టి అండి. ఎక్కువ మోతాదులో ఉందనుకోండి మనం 14 రోజుల వరకు తీసుకోకుండా ఉండటం మంచిది, లేదా చాలా డైల్యూటెడ్దే అయితే గనక మనం 1 వారం రోజుల తర్వాత ఆ మేతని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఈ పారాకాట్ అనేది గడ్డి మీదో లేదా నీటిలోనో ఉన్నంత వరకే ప్రమాదకరం. అది నేల మీద పడిన పారాకాట్ అది ఏ విధమైన ప్రమాదాన్ని కలుగ చేయదు, ఎందుకంటే ఎప్పుడైతే మనకి నేలకి తగులుతుందో అది ఇనాక్టివ్ అయిపోతుందండి. సో మన ఇసుకలో పడినా మట్టిలో పడినా అది పశువు నాకినంత మాత్రాన్ని వీటికి ప్రమాదం జరగదు, కానీ నీటిలో గాని గడ్డి మీద గాని ఉందంటే మాత్రం ప్రమాదం. కాబట్టి మనం ఈ 10 రోజులు ఆ గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించుకోకుండా ఉండటం వల్ల మనం చాలా వరకు నివారించుకోవచ్చండి. ఇంకొకటి, కేవలము ఈ పశువులు కనే కాదు గాని పిచికారీ చేసేటువంటి వ్యక్తులు కూడా వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఆ పిచికారీకి వెళ్లేటువంటి మనుషులు ఉంటారో వాళ్ళు కూడా సరిగ్గా మాస్క్ ధరించటం, పిచికారీ చేసిన వెంటనే చేతులు

0: కాళ్ళు శుభ్రంగా కడుక్కోవటం, ఒకవేళ కాళ్ళపైన చేతులపైన గాయాలు ఉంటే ఏ బూట్లు లేదా గ్లౌజ్, ఇప్పుడు సహజంగా డిస్పోజబుల్వి అన్ని చోట్ల దొరుకుతున్నాయి అఫోర్డబుల్ ప్రైస్కే, కాబట్టి ఆ గ్లౌజులు షూస్ అటువంటివి ధరించడం ద్వారా మనం మన శరీరంలోకి రాకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం పశువులకే కాదు, ఈవెన్ మనుషులకు కూడా ఇది ప్రమాదమే.
1: మేడం, ఇక్కడ వెంటనే మనకు అందరికీ వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఇది విష ప్రభావానికి గురైన పశువులు, మనం సహజంగా పశువుల నుంచి పాలు సేకరిస్తాం కదండి, ఈ పాలు తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యానికి ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా మేడం?
0: అంటేనండి, విష ప్రభావానికి గురైన పశువులు ఇందాక చెప్పుకున్నాం కదండి విత్ హోల్డింగ్ పీరియడ్ అని చెప్పని, సహజంగా మనం వెంటనే చికిత్స స్టార్ట్ చేస్తేనే, చికిత్స మొదలు పెడితేనే పశువుల్ని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలం. అలా కాకుండా తక్కువ మోతాదులో ఏదన్నా తీసుకుని మనం పశువుని కాపాడితే ఆ పాలల్లో మనకి ఒక వారం రోజులు లేదా 4 to 7 days అంటే 4 నుంచి 1 వారం రోజుల వరకు పాలల్లో వచ్చే ఇది ఉంది, కానీ పాలల్లో అంత అధికంగా స్రవించేటువంటి పదార్థం కాదు.
1: డాక్టర్ శ్రీవిద్య గారు, ఇంకొక ప్రశ్న మేడం, ఇది కలుపు మందు వర్గానికి చెందింది కదా, ఇలాగే మనకు రకరకాల కలుపు మందులు ఉండే అవకాశం ఉంది, అన్ని కూడా ఇంత ప్రభావాన్ని కలిగి ఉంటాయా మేడం?
0: అంటే కొంత ప్రమాదం జరుగుతుంది కానీ అండి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేటువంటివి కాదు. మనకి ఇప్పుడు ఆల్డ్రిన్, ఎండ్రిన్, మెలాథియాన్ ఇటువంటివి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటామండి, కాకపోతే వాటి వల్ల ఇంత ప్రాణాంతక స్థితులు రావు. కొన్ని రకాలైనటువంటి లక్షణాలు, ఏ జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆహారం సరిగ్గా తీసుకోవటం, అవి ప్రాణానికి ప్రమాదం కలిగించేటువంటి స్థాయికైతే అవి తీసుకెళ్లవు. ఇది ప్రాణ ప్రమాదానికి గురి చేసేటువంటి కలుపు నాశనం.
1: మేడం, చివరిగా ఈ పారాకాట్ మాత్రమే ఎందుకు వార్తల్లో నిలిచింది, అలాగే పారాకాట్ వాడకాన్ని నిషేధించడానికి కారణాలు, మీరు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు రైతుల వద్దకు వెళ్ళినప్పుడు మీరు గమనించిన విషయాలు ఏమిటో ఒకసారి వివరించండి మేడం.
0: పారాకాట్ మీద ఈ విస్తృతమైనటువంటి నిషేధాలు కానీ ఈ విధమైన వార్తలు మనం ఎందుకు వింటున్నామంటే అండి, పారాకాట్ ని తీసుకున్న వెంటనే 1 గంటలోపే ఇది ఎప్పుడైతే ఊపిరితిత్తుల్ని ప్రభావితం చేస్తుందో 1 గంటలోపే మరణం సంభవించేటువంటి అవకాశం ఉందండి. దాని ద్వారా అసలు లక్ష్యానికి భిన్నంగా వివిధ రకాలైనటువంటి అవసరాలకి దీన్ని ఉపయోగించటం, హోమిసైడల్ అంటారు కదండి కొంతమంది రకరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు ఇటువంటి వాటివి చేశారని వార్తలు వినటం, దానికి సరైన నివారణ లేదు. మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ అంటారు కదండి, ఈవెన్ సైనైడ్ కైనా మనకి స్పెసిఫిక్ యాంటీడోట్ ఉంది, దీనికి స్పెసిఫిక్ యాంటీడోట్ లేకపోయేసరికి లేదా సరైన నివారణ, వెంటనే దీనికి ఇది ట్రీట్మెంట్ ఇస్తే మనకి తగ్గిపోతుంది అనేటువంటి నివారణ లేదు. ఇటువంటి ప్రాణాంతక స్థితిని ఎదుర్కొనేటప్పుడు దీన్ని నిషేధించవచ్చు అని మనకి ప్రభుత్వం కూడా దీని వాడకాన్ని నిషేధించేందుకే చర్యలు తీసుకుందండి. పారాకాట్ వాడకాన్ని పూర్తిగా నిషేధించేందుకు భారతదేశంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పారాకాట్ దిగుమతి, తయారీ, అమ్మకం మరియు పంపిణీ లేదా వినియోగాన్ని నిషేధించడానికి 2026లోనే జీవోన్ జారీ చేసిందండి. ఇదివరకు కొన్ని యూరోపియన్ కంట్రీస్ అంటాం కదండి, కొన్ని దేశాలు చైనా ఇటువంటి వాటిల్లో దీన్ని నిషేధించారు. మన దేశంలో ఇదివరకు ఇంత ప్రాణాంతక స్థితిని మనం గమనించకపోవటం వల్ల కొంత వాడుతూ ఉన్నారండి. ఎప్పుడైతే ఇది ప్రాణాపాయాన్ని కలుగజేస్తుందో, ప్రభుత్వం మనకి దేశ పౌరులను కాపాడుకోవటం ప్రధాన లక్ష్యంగా ఉంచి ప్రభుత్వం ఈ జీవోన్ జారీ చేసిందండి. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము వాడడానికి మనకి ఎక్కడ లభ్యం కావట్లేదండి, సరఫరా
1: పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది.
0: అవునండి,
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీవిద్య గారు. ఈరోజు ఈ పారాకాట్ అనే ఈ కలుపు మందు ఏదైతే ఉందో, ఇది ఎంత ప్రమాదకరం, దీని ప్రభావం పశువుల్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ విష ప్రభావానికి గురైనప్పుడు పశువులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ విష ప్రభావానికి గురి కాకుండా రైతు సోదరులు పశువుల్ని దీని నుంచి దూరంగా ఎలా ఉంచుకోవాలో చక్కగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: పశువుల్లో పారాక్వాట్ విష ప్రభావం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రీవిద్య గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం విశేషాలు వింటారు.
1: సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లయితే, సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రత్తి, ఆముదం, కంది, మొక్కజొన్న పంట కోసిన తర్వాత

0: మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచార్ను తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచార్లో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రీయ కర్బన ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్ ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రీయ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రీయ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా అంటే పీహెచ్ లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రీయ కర్బన శాతం కూడా పెరుగుతుంది. అటవీ వ్యవసాయం లేదా ఆర్గో ఫారెస్ట్రీ అనేది పంటలు, ఉద్యాన పంటలు, పశుగ్రాసాల పంటలతో అనుసంధానించే భూ వినియోగ వ్యవస్థ. ఇది వ్యవసాయ అటవీ సాంకేతికతలను మిళితం చేస్తుంది. అలాగే నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరగడానికి కూడా దోహదపడుతుంది. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है
1: बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆట ఈ చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

చిత్రమందిర్లో తరువాత వినండి. అరవింద సమేత ఈ చిత్రం కోసం దలేర్ మెహందీ, అంజనా సౌమ్య కలిసి పాడుతున్న పాట. సంగీతం తమన్ ఎస్.

మీరు వింటున్నారు చిత్రమంజరి ఫిలిం గీతారు 101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా. తర్వాత బలుపు ఈ చిత్రం కోసం మేకాసింగ్ రెనీనా రెడ్డి కలిసి పాడుతున్న పాట, సంగీతం ఎస్ఎస్ తమన్,

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 8:40 నుండి 9 వరకు ప్రసారమయ్యే చిత్రమంజరిలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం జాతీయ క్రీడా దినోత్సవం. ముందుగా
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్.

0: ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం విందాం. ఇండియన్ పోస్ట్లో GDS, BPM, ABPM ఉద్యోగాలు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ పోస్ట్ వారు ప్రకటన విడుదల చేశారు. వివరాలు. నియామక సంస్థ ఇండియన్ పోస్ట్ అంటే భారత తపాలా శాఖ అంటారు తెలుగులో. ఉద్యోగాల నియామకం వివిధ పోస్టల్ సర్కిళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఉద్యోగం వివరాలు. గ్రామీణ డాక్ సేవక్ GDS, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM. ఖాళీల వివరాలు. దేశంలో మొత్తం 25,000 ఖాళీలు ఉన్నాయి. అందులో మనకు అంటే తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్లో 918, తెలంగాణలో 419 ఖాళీలు ఉన్నాయి. వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. విద్యార్హతలు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నో రిటర్న్ టెస్ట్, ఎటువంటి రాత పరీక్ష లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెల అంటే వచ్చే నెల 19వ తేదీ లోపల దరఖాస్తులు పంపుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా indiapost.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి indiapost.gov.in. indiapost.gov.in. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడుతున్న పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల

0: తెలియకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం. జాతీయ క్రీడా దినోత్సవం, నేషనల్ స్పోర్ట్స్ డే. భారత హాకీ దిగ్గజ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మన భారతదేశంలో 29 ఆగస్టున జరిగే అతిపెద్ద క్రీడా పండుగ జాతీయ క్రీడా దినోత్సవం. ఈ రోజున రాష్ట్రపతి భవన్లో దేశ అత్యుత్తమ క్రీడాకారులు మరియు శిక్షకులకు మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య వంటి జాతీయ క్రీడా అవార్డులను అందించి వారిని ఎంతో గౌరవిస్తారు. ప్రజలలో, ముఖ్యంగా యువతలో శారీరక దారుఢ్యం, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తి మరియు పట్టుదలను పెంపొందించడానికి ఈ వేడుకలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఇంకా వివిధ సంస్థలలో మారథాన్లు, కబడ్డీ, హాకీ వంటి అనేక క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జ్ఞాపకార్థం 2012 నుండి ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. గత సంవత్సరం అంటే 2025 థీమ్ క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యం, ఐక్యత అనే థీమ్తో గత సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజున దేశవ్యాప్తంగా వివిధ క్రీడాకారులు, క్రీడా కార్యక్రమాలు, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రీడా దినోత్సవం వలన యువతలో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం జరుగుతుంది. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ట్యాగూర్ చిత్రం నుంచి ఈ పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: జాతీయ క్రీడా దినోత్సవం విశేషాలు మీరు వింటున్నారు. భారత హాకీ దిగ్గజం. హాకీ క్రీడా చరిత్రలో ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా, హాకీ మాంత్రికుడు అంటే విజార్డ్ ఆఫ్ హాకీగా ప్రసిద్ధి చెందిన మేజర్ ధ్యాన్చంద్ గారు 29 ఆగస్టు 1905 ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. తండ్రి సమేశ్వర్ దత్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి కావడంతో తరచూ బదిలీలై చివరకు ఝాన్సీలో స్థిరపడ్డారు. తన 16వ ఏట అంటే 1922 బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సాధారణ సైనికుడిగా లాన్స్ నాయక్గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ మేజర్ హోదా వరకు చేరుకుని 1956 రిటైర్డ్ అయ్యారు. రాత్రి వేళల్లో చంద్రకాంతిలో నిరంతరం ఈయన హాకీ ప్రాక్టీస్ చేసేవారు. దాంతో ఆయన సహచరులందరూ ఆయనను ముద్దుగా చంద్, హిందీలో చంద్ అంటే చంద్రుడు అని పిలవసాగారు. అప్పటినుంచి ఆయన పేరు ధ్యాన్ చంద్గా స్థిరపడింది. ఇక ఒలింపిక్ విజయాలు మరియు రికార్డులు. మొత్తం 3 స్వర్ణ పతకాలు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించే కాలంలో 1928 ఆమ్స్టర్డామ్లో, 1932 లాస్ ఏంజిల్స్లో, 1936 బెర్లిన్లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించి పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1936

0: 1956 దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో ఆయన్ను ఘనంగా సత్కరించింది. అలాగే ఆయన పుట్టినరోజు అయిన 29 ఆగస్టుని భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి KK పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరింతవరకు తెలుసుకుందాం రండిలో జాతీయ క్రీడా దినోత్సవం విశేషాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం, సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వసారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో జరగనున్న కీలక సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాలు పరస్పర

0: సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, సహాయక సంస్థల భాగస్వామ్యంతో పోలీసులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రమాదం తర్వాత 287 మంది భారతీయ పౌరులతో సంబంధాలు తెగిపోయాయని, వారంతా గల్లంతైనట్టు భావిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA వెల్లడించింది. 88 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెట్తో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ది, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్దిని సాధించనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభమై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ కేవలం ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా నాగరికత, సంస్కృతి, సామర్థ్యాలపై విశ్వాసం కలిగిన దేశంగా ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్నవూలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మన దేశం కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించటమే కాకుండా ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలోనూ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు. 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని, ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का ये परिणाम है. आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर. हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है।

నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ, భవిష్యత్లో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్ 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 3వ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సూచి సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5% పైగా లాభపడటం విశేషం. బెల్జియం నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్టాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయిలాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
4: చిత్రమంజర్లో ఇప్పుడు వినండి పరువు ప్రతిష్ట. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చిత్రమంజర్లో తర్వాత వినండి. శివయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. చంద్రబోస్ సాహిత్యానికి శ్రీలేఖ ఎంఎం శ్రీలేఖ స్వరాలు కూర్చారు.

0: లాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.
4: చిత్రమందిర్లో ఫిల్మ్ గీతాలు వింటున్నారు. తర్వాత పవిత్ర ప్రేమ ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత కలిసి పాడుతున్నారు. భువనచంద్ర సాహిత్యానికి కోటి సంగీతం కూర్చారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:30 ప్రసారమయ్యే మధుర గీతాలు కార్యక్రమంలో మీరు మరిన్ని పాత ఫిలిం మెలోడీలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం రాత్రి 9 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మధుర గీతాలు, పాత సినిమాల నుండి మెలోడీ గీతాలు, ఓల్డ్ మెలోడీస్ వింటారు. కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీ అభిమాన 101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు మధుర గీతాలు. తర్వాత మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పాడుతున్న పాట.

మధుర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: డాక్టర్ మండపాక శారదాకి అగిలి ప్రస్తుతి హే మాయామాళవగోళ రాగమే శ్యామశాస్త్రికి రచన నీలాయ తాక్షి జోకి మిశ్ర చాపు తాల్మిని బద్ధ హే.
1: షీ నెక్స్ట్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ మాయామాళవగోళ రాగం మిశ్ర చాపు తాళం.

0: సునియే, శుద్ధ ధన్యాసి రాగమే ముత్తుస్వామి దీక్షితార్కి రచన శ్రీ పార్థ సారథి, జో కి రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: వి విల్ నౌ లిసన్ టు శ్రీ పార్థ సారథి. ఇట్ ఈస్ ఇన్ శుద్ధ ధన్యాసి రాగం రూపక్ తాళం అండ్ ఈస్ అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్.